ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 4వ రోజు క్రీశకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ బుధవారం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 58 నిమిషాల 43 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. దేశభక్తితో నడుద్దాం, ఐక్యతకై పాటుపడదాం, అందరం దేశం కోసం అన్న భావన నిలుపుకుందాం. ఈ భావనకై విందాం రండి దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తాప్రసారం.

ప్రత్యేక నాట్యకాలం విన్నారు మిలాదున్ నబీ సందర్భంగా. ఇప్పుడు భక్తిరంజనలో శ్రీరామ భక్తి గీతాలు.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత ఎస్ ఆజాద్ బాషా గారు.
1: రహమాన్ రహీం. మహాప్రవక్త గారి ప్రవచనములు. మహాసేవులారా, అనంత కరుణామయుడు అయిన దేవుని నామస్మరణతో మొదలు పెడుతూ మహాప్రవక్త గారైన హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి మహాప్రవక్త, ఆయన దేవుని దాసుడు మరియు మానవ ప్రవక్త మాత్రమే. అయితే వ్యక్తి తాను చెప్పిందే చేయకపోవచ్చు, చేసిందే చెప్పకపోవచ్చు. అయితే మానవ ప్రవక్త గారు మాత్రమే తాను చెప్పిందే చేస్తారు, చేసిందే చెబుతారు. కావున ప్రవక్తలను, సద్గురువులను విశ్వసించి వారి బోధనలను ఆచరించడం శ్రేయదాయకం. ప్రవక్తలను గురించి పవిత్ర గ్రంథం ఇలా అంటుంది: ఓ ప్రవక్త, నీవు ప్రజలకు ఇలా తెలపాలి. ప్రజలారా, మీకు నిజంగానే దేవునిపై ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడు కూడాను. గ్రంథంలో తెలిపిన వాస్తవంగానే మహమ్మద్ ప్రవక్త గారిలో ఒక మంచి ఆదర్శముంది. అనుకరించి జీవితాన్ని ధన్యం చేసుకున్నటకు, సాఫల్యం పొందుటకు గాను మహాప్రవక్తలు వారికి ఇష్టమైన రీతిలో ఏది మాట్లాడరు. ప్రవక్త గారిపై అవతరింపజేసిన వహి అను దైవాన్ని తప్ప గ్రంథంలో మీకు పూర్వం ఎందరో ప్రవక్తలను ఆయా జాతుల కొరకు పంపితిమి. ప్రతి జాతి వద్దకు ఒక హెచ్చరించువాడు వచ్చెను, అలాగే ప్రతి జాతి కొరకు ఒక మార్గదర్శకుడు ఉదయించెను. ఓ మహాప్రవక్త, మీకు అందజేసిన ధరని కూడా విశ్వసించండి. నిస్సందేహముగా మేము ప్రథమ ప్రవక్త గారైన హజరత్ ఆదం అలైహి వసల్లం ప్రవక్త గారి సంతతి వారిని గొప్పవారినిగా చేస్తుంది. మీరు గమనించటలేదా, భగవంతుడు భూమిలో నున్న దంతయు మీ స్వాధీనం చేసి ఉన్నాడు. భగవంతుడు భూమిలో ఉన్న అంతయు మీ స్వాధీనం చేసి ఉన్నాడు. ఈ బోధన సమస్త ప్రపంచం కొరకు ఉంది. హజరత్ మహమ్మద్ ప్రవక్త గారిని కారుణ్యమూర్తిగా ఈ లోకానికి పంపబడను. సర్వలోకాలకు సృష్టికర్త అయిన దేవుని స్తోత్రాలు, దైవవాక్కులు ఎప్పటికీ మారవు. ఓ ప్రవక్త, ఇలా చెప్పండి, నేను కూడా మీ వలనే ఒక మానవుడని. మీ వలనే నేను మానవుడను, ప్రవక్తను తప్ప మరేమీను కాను. ఎవరి మతం వారికి ప్రీతి అని మత సహనాన్ని నిర్ద్వందంగా బోధిస్తుంది ఇస్లాం ధర్మం. దేవుడు సర్వశక్తి సంపన్నుడు. దేవుడు ఒక్కడే సాటి లేనివాడు. మహాప్రవక్త గారైన హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన దేవుని దాసులు, మానవ ప్రవక్త మాత్రమే. ఆయన బ్రతికున్నంతకాలం ఎవరితోనూ పాదాభివందనం చేయించుకోలేదు. వీరి యొక్క పవిత్రమైన సమాధి మదీనా నగరంలో ఉన్నది. ప్రవక్త గారి జన్మదినోత్సవం మిలాది నబి అని అంటారు. అది ఈద్ మిలాద్ పండగ ప్రతి ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకుంటారు. ఈద్ మిలాద్ పండగ 10 రోజుల ముందుగా మసీదులలో ఆయన గురించిన దరుదే సలాం నాతే అనగా గ్రంథము, శ్లోకములు, ప్రార్థనలు ప్రవక్త గారి మిలాది నబి పండుగ రోజు వరకు పవిత్రంగా జరుపుదురు. ఆ పండుగ దినమున భక్త సోదరులందరూ ప్రతి ఇంట తీపి పదార్థములతో ఆయన పేరిట శ్లోకం చదువుతూ పవిత్రములుగా కలిసిమెలిసి జరుపుకుంటారు. మహాప్రవక్త గారు తనదంటూ ఏదీనూ ఉంచుకొనక దేవుని దైవశక్తి మీద అచంచల అమితమైన భక్తి ఉంచి జీవితకాలం చివరి వరకు సామాన్యముగా పరిశుద్ధ జీవితాన్ని గడిపిన మహనీయులు. ఏకేశ్వరోపాసనను సుస్థిరంగా స్థాపించి అనుసరణీయమైన పద్ధతులను

0: నమాజ్ ప్రార్థనను హజ్ యాత్రలను ఏర్పాటు చేసి భక్తులలో సోదర సంఘీభావాన్ని సమిసిపోని సర్వమానవ సౌభ్రతృత్వాన్ని ఆయన సుస్థిరపరిచారు. కలిమిలేమిలో ఏ స్థితిలో ఉన్నా తమ సంపదలో ఖర్చు చేసేవారు, కోపతాపాలను దిగమింగేవారు, ఇతరుల తప్పుల్ని క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే దేవునికి ఎంతో ఇష్టం. విశ్వసించిన ప్రజలారా, ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తీసుకోకండి. ఇచ్చిపుచ్చుకోవడం పరస్పర ఆమోదంతో జరగవలసిందే. మీ మనస్సును మీరే చంపుకోకండి. మీరందరూ ఆత్మస్థైర్యంతోనే జీవనం కొనసాగించాలి. దైవానికి మీరంటే ఎంతో చాలా ప్రేమ దయ కలిగి ఉన్నాడని నమ్మండి. ప్రారంభములో మానవులందరూ ఒకే సరైన మార్గమును అనుసరించారు. అప్పుడు అల్లాహ్ దైవం ప్రవక్తలను పంపడం జరిగింది. వారు సత్య మార్గముపై నడిచే వారికి శుభవార్తలు తెలిపేవారు. ఒక్కర మార్గమును అనుసరించి దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజల్లో పొడిచూపిన విభేదాలు పరిష్కరించడానికి వారితో పాటు పరమ సత్యం ఉన్న గ్రంథాన్ని కూడా దేవుడు పంపాడు. మంచితనానికి దైవభక్తికి సంబంధించిన పనుల్లో అందరితో సహకరించాలని దైవం యొక్క ఆదేశం. ఓ ప్రజలారా, దేవుని కొరకు పలుసార్లు జపం చేయండి. దేవుడంటే మనలో భయం కలిగినప్పుడు మనలో భక్తి పుడుతుంది. భక్తి ద్వారా నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నమ్మిక అవుతుందో క్రమంగా సహనం మనలో మొదలవుతుంది. ఆ సహనమే మోక్షానికి దగ్గరగా చేరుతుంది. తద్వారా ఆత్మజ్ఞానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆత్మశక్తివంతమైనది, పవిత్రమైనది కూడా.
1: మిలాదున్ నబీ సందర్భంగా ప్రత్యేక సూక్తి రత్నావళి విన్నారు వ్యాఖ్యాత ఎస్ ఆజాద్ బాషా గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి కార్యక్రమంలో సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి సమాచారం వినబోతున్నారు. అందిస్తున్నది శ్రీకే సురేష్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సమస్యాత్మక భూములు సాధారణ సాగు భూములకు భిన్నంగా ఉంటాయి. పంటల స్థిర అధికోత్పత్తిని సాధించటానికి ఈ భూములు ఆటంకాన్ని కలుగజేస్తాయి. సమస్యాత్మక భూములు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో సమస్యను సరిచేసి పంటల సాగుకు అనుకూలంగా మార్చి అధిక దిగుబడులను సాధించటానికి ఇప్పుడు చెప్పబోయే కొన్ని సూచనలను పాటించాలి. ముందుగా లోతు తక్కువ, గలస అధికంగా ఉండే నేలల గురించి కొన్ని వివరాలు. ఈ నేలలు లోతు తక్కువగా ఉండటం అంటే 30 సెంటీమీటర్ల కంటే తక్కువ నీరు, భూసారం పరిమితంగా ఉండటంతో వేరు పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచటానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు, నాగళ్లతో లేదా బెండ్ ఫార్మర్

తో లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. 1 మీటర్ మధ్య దూరంలో దుక్కి లోతుగా 3 సంవత్సరాలకొకసారి దున్నాలి. వీటితో పాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులు వేసి దిగుబడిని మనం పెంచుకోవచ్చు. తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు, వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంకమన్ను 20% కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి నేలల్లో దిగుబడిని పెంచటానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలుకోవాలి. ఈ చెరువు మట్టిలోని పెద్ద పెళ్లలను పగలగొట్టి చేను మొత్తంపై పలచగా చెల్లి భూమిలో కలియదున్నాలి. ఇసుక నేలల్లో చెరువు మట్టిని తోలిన తరువాత 200 కిలోల బరువు గల రోలర్ను 5-6 సార్లు నడిపించాలి. చెరువు మట్టి వేయటం వల్ల భూమిలో బంకమన్ను శాతం పెరుగుతుంది. అందువలన భూమికి నీటిని, పోషక పదార్థాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాన్నైనా ఎకరాకు 20 క్వింటాల చొప్పున వర్షాకాలానికి 1 నెల ముందుగానే చేనుపై పలచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. వ్యర్థ పదార్థాలను చేనులో తోలిన తర్వాత అలాగే గాలికి వదిలివేయకుండా వెంటనే చేనులో కలియదున్నటం చాలా ముఖ్యం. పశువుల ఎరువులను కూడా దీనికై వాడుకోవచ్చు. తర్వాత నేల పొరపై గట్టిపడే సమస్య ఉండే కొన్ని భూములు ఉంటాయి. అధిక ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, బంకమన్ను, సిల్ట్ కలిపి 20-40% కన్నా ఎక్కువ భూముల్లో తొలకరి వర్షాల తరువాత అంటే ఎండ వలన నేల ఉపరితలం పెంకుకడుతుంది. అందువల్ల నీరు ఇంకుదల తగ్గి ప్రవాహ వేగం పెరగటం వల్ల నేల కోతకు గురి అవుతుంది. అంతేకాకుండా ఉపరితల గట్టి పొర వల్ల గింజ మొలకెత్తడం శాతం, వేరు వేరు బుడిపెల అభివృద్ధి సన్నగిల్లిపోతుంది. సాధారణంగా తక్కువ సేంద్రియ పదార్థాలున్న ఎర్రనేలల్లో మట్టి పెళ్లలు బలహీనంగా ఉండటం వల్ల వర్ష తాకిడికి ఈ సమస్య వస్తుంది. పశువుల ఎరువు లేదా మాగిన సేంద్రియ పదార్థాల వాడకం నేల పైపొర గట్టిపడకుండా చేస్తాయి. గింజ పెద్దగా ఉండే లేదంటే అధిక విత్తనం వాడే పంటలకు ఇది అంత ఇబ్బందికరం కాదు. వ్యవసాయ పదార్థాలతో మట్టిని కప్పటం వల్ల ఈ సమస్య రాకుండా చూడవచ్చు. ఇటువంటి నేలల్లో ఎకరానికి 16 టన్నుల ఇసుకను వెదజల్లి దుక్కి చేసుకుని మంచి ఫలితాలు మనం పొందవచ్చు. ఈ పద్ధతిని అనంతపురం జిల్లా ఎర్రనేలల్లో ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల నేలలోకి నీరు ఇంకే స్వభావం పెరుగుతుంది. నేల లోపల గట్టి పొరలు ఉండే నేలలు కొన్ని ఉంటాయి. ఉపరితలం నుండి 1 మీటర్ వెడల్పున గుంట త్రవ్వుతూ వెళ్లితే కొంత లోతున గట్టి పొరలు కనిపిస్తాయి. ఈ గట్టి పొరకు పైన కింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరలను మనం నిర్ధారించుకోవచ్చు. గట్టి పొర ఉన్న చోట చాకుకు గట్టిగా తగులుతుంది. పెద్ద ట్రాక్టర్తో లోతుగా దున్నే నాగళ్లతో లేదా సబ్ సాయిలర్ లేదా చెజిల్ నాగళ్లతో దున్ని ఈ సమస్యను పరిష్కరించవచ్చు. లోతు సాళ్లను 60 సెంటీమీటర్ల దూరంలో అడ్డంగా, నిలువుగా 2 వైపులా తోలాలి. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 20 టన్నుల జిప్సం కూడా వేస్తే 10-12% వరకు అధిక దిగుబడిని మనం పొందవచ్చు. ఈ లోతు దుక్కి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్యలు గల భూములు కూడా కొన్ని ఉంటాయి. మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయటం ఒక ప్రధాన సమస్య. వరి తరువాత ఆరుతడి పంటలు వేయటానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు, మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టర్తో నడిచే రోటవేటర్ లేదా పళ్ళ దంతెతో తేలికగా దున్నితే పెద్ద పెళ్లలు పగిలి ఆరుతడి పంటకు అనువైన దుక్కి వస్తుంది. దీనివల్ల వేరుశెనగలో అధిక దిగుబడిని మనం సాధించవచ్చు. వరి కోసిన తరువాత వేసే ఇతర ఆరుతడి పంటలకు కూడా ఈ పద్ధతిలో దుక్కి చేయటం ఎంతో మంచిది. తీవ్ర వాలుగల భూములు కొన్ని ఉంటాయి. నేల కోత అధికంగా ఉండటమే కాకుండా భూసారం తగ్గటంతో పాటు
నేల నీటి నిల్వ శక్తి తగ్గి

0: బిడ్డ పరిస్థితులను వేగంగా వచ్చి పంట దిగుబడిని తగ్గిస్తుంది. ఇది మెట్ట ప్రాంతాల్లో తీవ్ర సమస్య. 3-4% వరకు వాలు ఉన్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూరు సేద్యం చేయటం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను మనం గణనీయంగా పెంచవచ్చు. కాంటూరు సేద్యానికి వీలు కలిగించేందుకు వాలుకు అడ్డంగా ప్రతి మీటర్ నిలువుకు 50 నుండి 100 అడుగుల దూరంలో కాంటూరు కీలైన్లను అంటే ఆధార రేఖలను ఏర్పాటు చేయాలి. దీనికై చిన్న గట్టును మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై చెట్లను పెంచుకోవచ్చు, రాళ్లను కూడా పేర్చవచ్చు.
1: పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే బొగ్గు వేలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్డ్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాలు

0: కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 సంబంధించినటువంటి కోళ్లు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనియాస్తాం.
1: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ

0: నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్ కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదే పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
0: చేస్తారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్తో కలిసి గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ హైదరాబాద్లో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకు రాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఘనమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ

ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అవసంరచనా సేవాభ్యః యథాసంభవం సామాన్యోపయోగ మార్గాణాం సంభావనాః అన్వేష్టుం ఆవశ్యకత అస్తీతి. విశేషతయా ప్రముఖ పరివహన్ అవసంరచనా పరియోజనానాం నిర్మాణ సమయే సేవాతీర్థే ప్రగతిః ఇత్యస్య త్రిపంచాశత్తమస్య ఉపవేశనస్య అధ్యక్షతాం కురవన్ శ్రీమోదీ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః ప్రావిధిక ఆర్థిక సంభావనాః దృష్ట్వా యోజనా నిర్మాణస్య స్తరే ఏవ ఏతాదృశాన్ ఏకీకృతోపాయాన్ పరీక్షితుం ఆహ్వానం కృతవాన్. సహ ఉక్తవాన్ యత్ కార్యాన్వయనస్య శీఘ్రతయా సహ గుణవత్తాయాః విషయే కోపి సంధిః న భవేత్. అసౌ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః కార్యాన్వయన సంస్థానేభ్యశ్చ ఆధునిక ప్రౌద్యోగికీనాం అంగీకరణాయ ప్రత్యేకస్మిన్ చరణే గుణవత్తా నిశ్చయం పర్యవేక్షణం చ సుదృఢీకర్తుం ఆహ్వానం కృతవాన్. ఉపవేశనే శ్రీమోదీ రేలపట్టికా మార్గ విద్యుత్ క్షేత్రాణాం షట్ ప్రముఖాణాం అవసంరచనా పరియోజనానాం సమీక్షాం కృతవాన్. ఏతాః పరియోజనాః నవరాజ్యేషు విస్తృతాః సంతి. అథ చ తాసాం సమగ్ర వ్యయః 30,000 కోటి రూప్యకాధికః అస్తి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః ఉక్తవాన్ యత్ ప్రత్యేకస్మిన్ క్షేత్రే అగ్రస్థానం ప్రాప్తుం భారతస్య ఆంతరిక సురక్షా అధికం సుదృఢా కరణీయా. నవదిల్ల్యాం రాష్ట్రీయ సురక్షా రణనీతి సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయన్ శ్రీశాహః ఉక్తవాన్ యత్ 47,000 అధిక 2,000 తమ వర్షం యావత్ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః వికసిత భారతస్య దృష్టిం సాకారయితుం సుదృఢా ఆంతరిక సురక్షా అత్యావశ్యకీ అస్తి. మంత్రిణా ఉక్తం యత్ ప్రశాసనేన మాదక ద్రవ్య సంబద్ధాః సమస్యాః నక్సలవాదః అథ పూర్వోత్తర క్షేత్రస్య చ సమాహ్వానాని సఫలతయా నిరాకృతాని. ఏతాసాం ఉపలబ్ధీనాం శ్రేయః అసౌ రాజ్యారక్షిబలాయ కేంద్రీయాభికరణేభ్యః తథా కేంద్రీయ సశస్త్రారక్షిబలేభ్యః ప్రదత్తవాన్. భారత చీన దేశయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధస్య నిరంతర వికాసాయ ప్రగత్యై చ భారత చీన సీమాక్షేత్రేషు శాంతి స్థాపనస్య మహత్వం భారతం ప్రతిపాదితవాన్. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః ఫిజింగ్ నగరే చీన విదేశ మంత్రిణా వాంగ్ ఈ ఇత్యనేన సహ భారత చీన సీమా ప్రశ్న విషయేషు విశేష ప్రతినిధీనాం వార్తాయాః 25వ చరణస్య సహాధ్యక్షతాం కృతవాన్. విదేశమంత్రాలయః ఏకస్మిన్ వక్తవ్యే అవదత్ యత్ ఉభౌ ప్రతినిధి తేషాం సమగ్రం దీర్ఘకాలికం చ హితం దృష్ట్వా సీమ ప్రశ్నే రాజనైతిక సమాధానస్య ప్రయత్నాన్ అనువర్తయితుం సహమతౌ అభవతాం. ఉభౌ పక్షౌ 24,000 అధిక 2,000 తమ వర్షస్య అక్టోబర్ మాసె కజాన్ నగరె గతవర్షే అగస్త మాసే టియాచిన్ నగరే చ స్వనేతృభిః ప్రాప్తాన్.

0: ప్రమాణానాం మహత్వపూర్ణ సర్వసమ్మతీనాం కార్యాన్వయనే ప్రగతిం అభిలక్షితవంతౌ. ఉపభోక్తృ కార్య విభాగస్య సచివ నిధి ఖరే ఇత్యేషా అకథయత్ యత్ కాందా ఎక్స్ప్రెస్ యానం దిల్లీనగరం ప్రతి ప్రాయః 800 మెట్రిక్ టన్ పరిమితం పలాండుః ఆనయనస్తి. సామాజికాంతర్జాలీయ పటలే సచివ అవదత్ యత్ నాఫెడ్ NCCF తథా కేంద్రీయ భండార కేంద్రేషు పలాండుః 35 రూప్యకాణి ప్రతి కిలోగ్రామ్ మూల్యేన విక్రీయతే. కాందా ఎక్స్ప్రెస్ యానం ఆరంభే చెన్నై, ఎర్నాకులం, మదురై, గువాహాటి ఇత్యేతేషు స్థానేషు ప్రాప్స్యతి ఇతి సా సంసూచితవతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.
2: ఈ ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు కార్డియాక్ మరియు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయిపల్లి, కడప.
1: కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు 7:15 కాంతరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు విశేషాలు. మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం, అనుభవం పుత్తా శ్రీనివాసులు గారి కథానిక, ఆ తర్వాత జానపద గేయ మాధురి, సోమిశెట్టి సరళ గారు పాడిన జానపద గీతాలు. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి తెలుగు సినీ గీతాల కార్యక్రమం, 9:00 హలో అభిరుచి ఫోను ద్వారా అశ్రోతలు కోరి సినీ గీతాల కార్యక్రమం, 9:30 డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోరణి కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులు ప్రత్యేక చికిత్స ఈ అంశంపై శ్రోతలు అడిగే ప్రశ్నలకు కార్డియాక్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు సమాధానాలు అందిస్తారు. 10:00 విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరి పాటల మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు. పన్నెండు గంటల 5 నిమిషాలకు కర్ణాటక సంగీతంలో శ్రీ షేక్ చినమౌలానా గారి నాదస్వరం ప్రసారమవుతుంది. 12:40 ఉత్తరాల మనోరంజని, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరి పాటల కార్యక్రమం. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళాభారతిలో మహిళా అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:15 తెలుగు సినీ గీతాల చిత్రసీమ ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం 5:00 పాటలతో సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:15 యువవాణి, ఇందులో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. ఈ నెల 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గొప్పతనం గురించి యువశ్రోతలు చెప్పే అభిప్రాయాలు వినవచ్చు. యువశ్రోతలు ఫోన్ చేయాల్సిన సమయం ఈ మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య. 5:50 వృత్తిలో ప్రాంతీయ వార్తలు, 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లం వార్తలు ప్రసారమవుతున్నాయి. తెలుగులో ప్రాంతీయ వార్తలు 6:10, సంస్కృతంలో వార్తలు 6:20, పల్లె ప్రాంతాల్లో ఈ సాయంకాలం 6:30 సి వెంకట లక్ష్మమ్మ గారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 పండసీమల్లో వ్యవసాయంలో వినూత్న సాంకేతిక అభివృద్ధిలో అంకుర కెనరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ మహేష్ బాబు గారి ప్రసంగం, ఆ తర్వాత రైతులకు సూచనలు. 7:45 వికసిత భారత కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణలో, 8:00 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు. అలనాటి గీతాలు ఈ రాత్రి 9:30

రాగం తానం పల్లవి విజయవాడ కేంద్ర సమర్పణలో 10 గంటలకు. 10:40 తెలుగు సినీ గీతాల చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా, ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్టాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐఎఫ్లు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు.
1: రాజకీయ పరిస్థితుల హిసాబ్ అగ్రీ ఎడ్యుకేషన్ కేసీ హోని చాహియే ఆజ్ కీ చునౌతియా హై క్లైమేట్ చేంజ్ కి హో, గ్లోబల్ వార్మింగ్ కి హో, బదల్తీ హుయి టెక్నాలజీ హో, నయే నయే రోగో కా ప్రకోప్ హో, మిట్టీ కా ఖరాబ్ స్వాస్థ్య హో, ఉన్ సబ్ కా సమాధాన్ భీ ఢూండనా హై. కృషి శిక్షా ప్రాప్త్ కర్కే జో విద్యార్థీ నికల్తే హై ఉన్కా కేసే భవిష్య బెహతర్ హో, ఔర్ వో కృషి కో కేసే బెహతర్ కరే, కిసానో కో ఉస్సే కేసే ఫాయదా హో, ఇస్ పర్ విస్తార్ సే చర్చా హో రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు.

స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమాపేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమాపేశాల్లో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000 పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వసారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 20వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఒమర్ హెజిరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబంధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మహ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5,000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

0: ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. కాంతిరేఖల కార్యక్రమానికి స్వాగతం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి కాంతరేఖల్లో ముందుగా సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు కిలో లెక్కన ఇలా ఉన్నాయి. బంగాళాదుంపలు, క్యాబేజీ 40 రూపాయలు, క్యారెట్ 70 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 50 రూపాయలు, కీరకాయలు కూడా 50 రూపాయలే. దోసకాయలు 40 రూపాయలు, దొండకాయలు 45 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం పాతది 200 రూపాయలు, కొత్తది 120 రూపాయలు, క్యాలీఫ్లవర్ 35 రూపాయలు, క్యాప్సికం 70 రూపాయలు, టమాటోలు 16 రూపాయలు, పచ్చిమిరపకాయలు 35 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు కూడా 25 రూపాయలు, బీరకాయలు 30 రూపాయలు, కాకరకాయలు హైబ్రిడ్ 30 రూపాయలు, చిక్కుళ్ళు 30 రూపాయలు, గోరు చిక్కుళ్ళు 30 రూపాయలు, చిక్కుళ్ళు 45 రూపాయలు, అలసందలు కూడా 45 రూపాయలు, అనపకాయలు ఉల్లిపాయలు 50 రూపాయలు, చామదుంపలు 80 రూపాయలు, సొరకాయలు 40 రూపాయలు, అరటికాయలు 10 రూపాయలు, మామిడికాయలు 20 రూపాయలు, ముళ్ళ వంకాయలు 40 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు తెలుసుకున్నాం. చరిత్రలో ఈరోజు విశేషాలు. హిందీ సాహిత్యవేత్త, నవలాకారుడు శ్రీ ఆచార్య చతుస్సేన్ శాస్త్రి 1891 ఇదే రోజున ఉత్తరప్రదేశ్లో జన్మించారు. వీరు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. మరో స్వాతంత్ర కార్యకర్త, మలయాళ భాష నాటక రచయిత, కవి చెరుకాడ్ గోవింద 1914 ఇదే రోజున మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వీరికి సాహిత్యంలో కేరళ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కాయి. బెంగాలీ నటులు భాను బందోపాధ్యాయ 1920 ఇదే రోజున ఢాకాలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వీరు 300కు పైగా సినిమాల్లో, అనేక నాటకాలలో, రేడియోలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. మరో స్వాతంత్ర కార్యకర్త బన్సీలాల్ లెఘా 1927 ఇదే రోజున పంజాబ్లో జన్మించారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీరు స్వాతంత్రం తరువాత భారత రక్షణ మంత్రిగా, రైల్వే మంత్రిగా, హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రముఖ మానవతావాది, నోబెల్ పురస్కార గ్రహీత మదర్ తెరిసా గారు 1910 ఇదే రోజున ఉత్తర మెసిడోనియాలో జన్మించారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించి అనాథ శరణాలయాలను, ధర్మశాలను ఏర్పాటు చేసి అనేక రకాల వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. మదర్ తెరిసా సేవా దృక్పథానికి భారత ప్రభుత్వం

0: భారతరత్నతో గౌరవించింది. ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం 1920 ఇదే రోజున నరసరావుపేటలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవితా ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరుగా, నయాగరా కవులుగా ప్రసిద్ధి చెందిన ముగ్గురిలో ఒకరిగా వీరు ప్రఖ్యాతిగాంచారు. చరిత్రలో చోటు చేసుకున్న వివరాలు విన్నారు. కాంతరేఖల్లో తొలి అంశం ఈరోజు మిలాదున్నబి. ఈ సందర్భంగా పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగాన్ని విందాం.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ميلاد النبي اسلامي క్యాలెండర్ లోని 3వ నెల రబీ అల్ అవ్వల్ లోని 12వ రోజు వస్తుంది. ఈ రోజు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించారు. కావున ప్రతి సంవత్సరం రబీ అల్ అవ్వల్ నెలలోని 12వ రోజున ప్రవక్త జన్మదినాన్ని మీలాదున్ నబీగా జరుపుకుంటారు. ఇప్పుడు మనము మీలాదున్ నబీకి మూల కారకులైన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు క్రీస్తు శకము 571వ సంవత్సరము రబీ అల్ అవ్వల్ నెల 12వ తేదీన అరబ్బు దేశములోని పవిత్ర మక్కా నగరములో ఖురైష్ వంశంలో జన్మించారు. ఆయన తల్లి పేరు అమీనా మరియు తండ్రి పేరు అబ్దుల్లాహ్. ఆయన పుట్టుక మునుపే తండ్రిని కోల్పోయారు, అంటే అనాథగానే పుట్టారు. పుట్టిన 6 సంవత్సరాలకు తల్లిగారు కూడా శాశ్వతంగా దూరమయ్యారు. వీరిని తాత అబ్దుల్ ముత్తలిబ్, ఆ తర్వాత పినతండ్రి అబూ తాలిబ్ పెంచి పెద్ద చేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాల్యము నుండే మానధనులు, శ్రమజీవులు. అందుకే ఆయన మక్కావాసుల గొర్రెలు మేపుతూ తన పినతండ్రికి ఆర్థికంగా సహాయపడేవారు. యవ్వనములో వ్యాపార రంగంలో అడుగుపెట్టి నీతికి నిజాయితీకి ప్రతిరూపంగా ఖ్యాతి చెందారు. ఆనాడు మానవ సమాజములో అంటరానితనము, జాత్యహంకారము, వర్గ దురభిమానాలు ఉండేటివి. వీటికి కారణంగా సమాజములో దయ, జాలి, కరుణ, సానుభూతి, సహకార భావాలు కనుమరుగయ్యాయి. ఫలితంగా అంతః కలహాలతో ముఠాకక్షల వల్ల మానవ ధనవాన ప్రాణాలకు రక్షణ కరువైంది. బలవంతులు బలహీనులను కొల్లగొట్టేవారు, ధనవంతులు పేదల సంపదను దోచుకునేవారు, స్వార్థపరులు అనాథల సొమ్మును స్వాహా చేసేవారు, మతపెద్దలు సామాన్య జనుల్ని మార్గ భ్రష్టత్వానికి గురిచేసి వారిపై తమ మతాధిపత్యాన్ని కొనసాగించేవారు, అధికులు తమ తమ కోర్కెలకు దాసులై వ్యభిచారము, జూదము, మద్యపానములో మునిగి తేలేవారు, అధికార పిపాసులు సమాజములోని అరాచకాన్ని రేకెత్తించేవారు. స్త్రీమూర్తి మాన ప్రాణాలకు విలువ ఉండేది కాదు. అరబ్బుల్లో కొందరు తల్లిదండ్రులు బూటకపు గౌరవ ప్రతిష్టల కోసము తమ ఆడ సంతానాన్ని సజీవంగా పాతిపెట్టేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజములో పిల్లల పట్ల ప్రేమానురాగాలు, పెద్దల పట్ల ఆదరాభిమానాలు, వ్యవహారాలలో నీతి నిజాయితీ ఉండేవి కావు. ఫలితంగా ప్రతిచోట తృప్తి, శాంతి, రక్షణ, భద్రత కరువై మానవత్వము రోధించేది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టి పెరిగింది ఇలాంటి చెడు వాతావరణంలోనే అయినప్పటికీ విజ్ఞానము, వివేకము నిండిన మనస్సు ఆయనది. అసభ్యకరమైన పలుకులు, దూషణలు ఆయన నోట ఎవరూ ఏనాడూ వినలేదు. ఆయన మితభాషి, మృదుభాషి. వాణిజ్య రంగములో ఎన్నో సంవత్సరాలు పనిచేసినా తప్పుడు లావాదేవీలలో ఎన్నడూ పాల్గొనలేదు. ఎవరికీ దగా, మోసము, ద్రోహము చేసినట్లు దాఖలాలు లేవు. ఆయన నిజాయితీ, తత్పరత, సచ్చీలత, సత్యసంధత కారణంగా ప్రజలు ఆయన్ని సాదిక్ అంటే సత్యసంధుడు, అమీన్ అంటే విశ్వసనీయుడు అని కొనియాడేవారు. దయా, జాలి, కరుణ లాంటి ఉత్తమ గుణాలు కలిగి ఉండటం వలన ఆయన అనాథలకు ఆశ్రయాన్ని కల్పించేవారు, వితంతువులను ఆదుకునేవారు, పీడితులు బాధితులకు సహాయ సహకారాలు అందించేవారు, తెగలలో ప్రబలి ఉన్న విద్వేషాలు, వైషమ్యాలను అంతం చేసి వారి మధ్యన సత్సంబంధాల కొరకు కృషి చేసేవారు, వారి మధ్య శాంతి సందేశాన్ని అందజేసేవారు. తత్ఫలితంగా సమాజ శ్రేయోభిలాషిగా, శాంతి దూతగా గుర్తింపు పొందారు. ఇలా జీవితంలోని అధిక భాగం గడిచి

చనిపోయిన తరువాత ఆయనలో పెద్ద మార్పు వచ్చింది. తన చుట్టూ ఆవరించిన అజ్ఞానము, అవినీతి, అమానుషత్వము, క్రూరత్వము, అరాచకము, అనైతికతల పట్ల ఆయనలో విసుగు, అసంతృప్తి జనించాయి. జనావాసాల్లో జరిగే గందరగోళాలకు బహుదూరంగా నూర్ పర్వత హిరా గుహలో అప్పుడప్పుడు ఏకాగ్రతతో దైవధ్యానములో గడిపేవారు. ఇలా దైవధ్యానములో ఉండగా తన 40వ ఏట దైవదూత జిబ్రాయిల్ అలహిస్సలాం ప్రత్యక్షమయ్యారు. ఆయనపై దివ్యవాణి ఖురాన్ అవతరింపజేశారు. విశ్వప్రభువు అల్లాహ్ ఆయనను తన అంతిమ ప్రవక్తగా, విశ్వకారుణ్యమూర్తిగా ఎన్నుకున్నాడని, రుజుమార్గాన్ని వీడి అవమార్గాన పయనిస్తూ వినాశనం వైపుకు దూసుకెళ్తున్న మానవాళికి సత్యధర్మ బోధ చేసే బాధ్యత ఆయనపై మోపడం జరిగిందని తెలియజేశారు. అంతే, ఆ మహనీయుడు సల్లల్లాహు అలైహి వసల్లం గుహలో నుంచి జనబాహుక్యంలోకి వచ్చారు. నిరక్షరాశి, చదవడము రాయడము అసలే తెలియని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు విప్లవాత్మక సందేశమిచ్చారు. దివ్య ఖురాన్ బోధనల వెలుగులో సంస్కరణోద్యమం ప్రారంభించారు. సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని, పాపాలను విడనాడి పరిశుద్ధమైన జీవితం గడపాలని సెలవిచ్చారు. మానవ సంబంధాలను బలపరిచి సత్సమాజ నిర్మాణానికి పునాది వేయాలని పిలుపునిచ్చారు. మానవులంతా ఒకటేనంటూ మనిషికి మనిషికి మధ్య ఉన్న ఉచ్చనీచ తారతమ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వర్గ, వర్ణ, భాషా, ప్రాంతీయ దురభిమానాలు కేవలం మూర్ఖత్వమని, మానవతకే కళంకమని నిరసించి వాటిని రూపుమావడానికి పూనుకున్నారు మానవ మహోపకారి మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరణానంతరం దైవ సన్నిధిలో ఒక నిర్ణీత దినాన అందరూ హాజరు కావలసి ఉంటుందని, ఆ రోజు దైవం ఎదుట మన కర్మల లెక్కను చూపవలసి ఉంటుందని, నిష్కల్మషమైన దైవ విశ్వాసము, చిత్తశుద్ధి గల సత్కర్మలే మనకు ఆనాడు ఉపయోగపడతాయని, ఇవి ఉన్నవారు శాశ్వత సుఖాల స్వర్గంలో ప్రవేశిస్తారని, దైవాన్ని విస్మరించి ఆయన ఆజ్ఞలను ధిక్కరించి ప్రాపంచిక జీవితమే సర్వస్వమని, శాశ్వతమని భావించి బాధ్యతారహితంగా జీవితం గడిపిన వారు నరకాగ్నిలో పడవేయబడతారని హెచ్చరించారు. ఈ విధంగా దుర్మార్గము, దౌర్జన్యాలతో, అవినీతి అక్రమాలతో, మతోన్మాదం, మారణ హోమాలతో, త్రాగుడు జూదాలతో, అశ్లీలత, అసభ్యతతో నిండిపోయి ఉన్న సమాజాన్ని ఉద్ధరించడానికి పరలోకములో జవాబుదారీ భావనను జనింపజేశారు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ సందేశాన్ని విన్న ఆయన జాతిలోని స్వార్థపరులు, అధికార పిపాసులు, ధన పూజారులు తమ స్వీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, తమ ఉనికికే ప్రమాదం పొంచి ఉందని భావించి ఆయనను వేధించటం మొదలుపెట్టారు. ఆయన్ను పిచ్చివాడిగా, మాంత్రికుడిగా, సంఘద్రోహిగా దుష్ప్రచారం చేశారు. ఆ తరువాత తన సందేశ ప్రచారాన్ని త్యజిస్తే తనను తమ రాజుగా స్వీకరించి దేశములోని సిరి సంపదలన్నిటినీ ధారాదాత్తం చేస్తామని ఆశ చూపారు. కాని దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి ప్రతిపాదనను తిరస్కరిస్తూ సూటిగా, మీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, ఎడమ చేతిలో చంద్రుణ్ణి తెచ్చిపెట్టినా నేను మాత్రం నాపై మోపబడిన సత్య సందేశ ప్రచార బాధ్యతను నెరవేర్చడం మానుకోను అని సమాధానమిచ్చారు. అంతే, దురహంకారులైన జాతి నాయకులు ఆయన్ని తిట్టారు, ఆయనపై రాళ్లవర్షం కురిపించారు, ఆయన్ను సంఘ బహిష్కరణకు గురిచేశారు. ఇలా ఒక దినము, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 12 సంవత్సరాలు కొనసాగింది దౌర్జన్య కాండ. కానీ మానవ కళ్యాణమే తన జీవితాశయముగా ఎన్నుకున్న ఆయన మాత్రం దృఢ సంకల్పంతో పర్వతంలా నిలబడ్డారు. మక్కాలో పరిస్థితులు విషమించాయి. సత్య తిరస్కారులు ఆయన్ని హతమార్చడానికి కుట్రలు పన్నారు. అప్పుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారికి మక్కా పట్టణాన్ని వదిలి మదీనాకు వెళ్లమని దైవాజ్ఞ అయ్యింది. ఆయనను నిజమైన దైవ ప్రవక్తగా విశ్వసించి ఆయన్ను చిత్తశుద్ధితో అనుసరించిన వారు మక్కాలోని తమ ఇళ్ళు, వాకిళ్లను, ఆత్మీయుల్ని వదిలేసి మదీనాకు చేరుకున్నారు. అక్కడ దైవ ధ్యానములో ప్రశాంతంగా జీవించాలనుకున్నారు. కానీ మదీనాలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన అనుచరులు ప్రశాంతంగా బ్రతకడాన్ని మక్కా అవిశ్వాసులు సహించలేకపోయారు. అడుగడుగునా సత్య సందేశానికి వ్యతిరేకంగా అవరోధాలు సృష్టించసాగారు. ఫలితంగా సత్యాసత్యాల మధ్యన, ధర్మాధర్మాల మధ్యన సంఘర్షణ మొదలైంది. సత్య తిరస్కారులు మొహమ్మదీయులపై యుద్ధ ప్రకటనలు చేశారు. అప్పుడు మొహమ్మదీయులు కూడా ధర్మరక్షణ, ఆత్మరక్షణ కోసం అనివార్యంగా యుద్ధరంగంలో ప్రవేశించారు. అంతేగాని ఏనాడు మొహమ్మదీయులు స్వతహాగా యుద్ధాన్ని ప్రకటించలేదు. ఇలా మక్కాలో 12 ఏళ్లు, మదీనాలో 10 ఏళ్లు, మొత్తం 23 ఏండ్లు నిర్విరామంగా ధర్మ సంస్థాపనం కోసము అలుపెరగని కృషి చేశారు మహనీయ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కడకు అల్లాహ

0: సహాయంతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు దైవధర్మాన్ని స్థాపించారు. సమాజములో శాంతి సామరస్యాలు వెళ్లి విరిశాయి. జనుల ధనమాన ప్రాణాలకు రక్షణ కలిగింది. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రీ 10వ సంవత్సరంలో తన అనుచరులతో హజ్ యాత్రలో పాల్గొన్నారు. అదే వారి అంతిమ హజ్ యాత్ర. ఆ యాత్ర సందర్భంగా వారు చేసిన ప్రసంగాలు చారిత్రాత్మకమైనవి. అందులో వారు బానిసలు మరియు మహిళల హక్కుల గురించి ప్రత్యేకంగా వివరించారు. బానిసలకు మనము తినే భోజనమే వారికి పెట్టాలని, మనము ధరించే దుస్తులే వారికి ఇవ్వాలని ఆదేశించారు. మహిళల గురించి అల్లాహకు భయపడుతూ మెలగాలని, పురుషులకు స్త్రీలపై ఏ విధంగా హక్కు ఉందో అదేవిధంగా స్త్రీలకు కూడా పురుషులపై హక్కు ఉందని వివరించారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన కోసం రెండు వస్తువులను వదిలి వెళుతున్నానని, వాటిని దృఢంగా పట్టుకుని అనుకరిస్తే ఎన్నడూ మనము రుజుమార్గం తప్పమని, అవే దివ్య ఖురాన్ మరియు ప్రవక్త గారి సున్నత్ అంటే ఆచరణ అని సెలవిచ్చారు. అప్పుడు అక్కడున్న వారు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని అందజేసిన దైవ సందేశాన్ని అక్కడ లేని వారికి అందజేయాలని ఆదేశించారు. అంతే, త్యాగమూర్తులైన ఆయన అనుచరులు ప్రపంచము నలుమూలల్లో వ్యాపించి దైవ మార్గంలో తమ శక్తి సామర్థ్యాల్ని ధారపోసి ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రజల జనులకు అందజేశారు. హిజ్రీ 11వ సంవత్సరంలో సఫర్ నెలలో హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యానికి గురయ్యారు. వారు ఈ ప్రాపంచిక జీవితాన్ని వదిలి శాశ్వతంగా విశ్వప్రభు అల్లాహ్ వైపుకు వెళ్లేటప్పుడు తన సమాధిని ఆరాధనాలయంగా చేసుకోవద్దని వారించారు. ఆ సమయంలో వారి పవిత్ర నోటి నుంచి వెలువడిన దివ్య పలుకులు ఇవి: నమాజును స్థాపించండి, నమాజును స్థాపించండి, మీ బానిసల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. హిజ్రీ శకం 11వ సంవత్సరం రబీ అల్ అవ్వల్ మాసం 12వ తేదీ అంతిమ దైవ ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మానవ మహోపకారి హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శాశ్వతంగా కన్నుమూశారు. పవిత్ర మదీనా నగరంలో సమాధి గావించబడ్డారు. ప్రవక్త గారి జననము మరియు మరణాలు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము ఒకే రోజు అంటే రబీ అల్ అవ్వల్ నెల 12వ తేదీన సంభవించాయి. కావున ఆ రోజు మీలాదున్ నబీగా జరుపుకుంటారు. ఈ నెల మొత్తం దైవ ప్రవక్త గారి పవిత్ర జీవితాన్ని, వారి సందేశాలను మత గురువులు ప్రజలకు తెలియజేస్తారు. ఈ నెల మొత్తం పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. దైవదాస్యానికి, దైవ విధేయతకు ప్రతిరూపమైన అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం గారి అడుగుజాడల్లోనే ముస్లిం సమాజం జీవిస్తూ తాము శ్రేష్ఠ సమాజముగా, సమాజ శ్రేయోభిలాషులుగా, శాంతిదూతలుగా రూపొంది తోటి జనులకు ఆయన సందేశాన్ని అందజేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అప్పుడే వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనసా వాచా కర్మణ ప్రేమిస్తున్నట్లు. కారుణ్య ప్రభువైన అల్లాహ్ మనందరికీ తమ అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడుస్తూ తన ప్రసన్నతను పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం.
1: పండగ అంటే ఆనందం, అంతేకాదు ప్రవక్త చెప్పినట్లు నడుచుకోవడమే అసలైన సంతోషం. అప్పుడే పర్వదిన అంతరార్థం పొడమిపై నిలుస్తుంది. ఇది వాస్తవం. మిలాదు నబీ పర్వదినం సందర్భంగా మీరు ఇంతవరకు షేక్ మెహబూబ్ బాషా గారి ప్రాశస్త్యం విన్నారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కాంతిరేఖల్లో ఇప్పుడు ఎన్ని జీవితాలు, ఎన్ని అనుభవాలు,

ప్రతిదీ అనుభవమే అనుకుంటాం. చెడు అనుభవాలను తొలగించుకొని మంచి అనుభవాలను నిలుపుకోవాలి. ఇప్పుడు అనుభవం పుత్తా శ్రీనివాసులు గారి కథానికి ఏం చెప్తుందో విందాం రండి.

మనసు ఏమాత్రం స్పందించలేదు. సరికదా, తనకేమీ తెలియనట్టు అక్కడి నుండి ఇంటి దారి పట్టాడు. మధ్యాహ్నంకే ఇంటికి చేరుకున్నాడు ప్రకాశం. ఇంట్లో అడుగుపెట్టిన ప్రకాశంకు ఇంటి నిండా ఆడవాళ్లు కనిపించేసరికి విషయం అర్థం కాక, ఏమైంది అని ఒక ఆమెను అడిగాడు. నెలలు నిండిన భార్యను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావయ్యా? నీ భార్యకు పురిటినొప్పులొచ్చాయి, బిడ్డ అడ్డం తిరిగినట్టుంది, తొందరగా కడప ఆసుపత్రికి తీసుకెళ్ళు అంటూ పలికింది మంత్రసాని. వెంటనే భార్యను కడపలో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించాడు. డాక్టర్లు ఆమెను పరీక్ష చేసి బిడ్డ అడ్డం తిరిగింది, వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తల్లిని రక్షించాలి, లేకుంటే ఇద్దరికి ప్రమాదమే అన్నారు డాక్టర్లు. తొందరగా ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు అన్నాడు ప్రకాశం. డబ్బులున్నాయా అడిగారు డాక్టర్లు. లేవు సమాధానమిచ్చాడు. డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తే ఎలా అన్నారు డాక్టర్లు. ఇప్పుడే డబ్బు తీసుకొస్తాను అని అక్కడి నుంచి క్షణాల్లో ఇంటికి వెళ్లి తన ఇంటిని

0: ₹25,000 తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకుని తిరిగి కడపకు బయలుదేరి బస్సు ఎక్కి కూర్చున్నాడు ప్రకాశం. బస్సు బయలుదేరింది. ప్రకాశం మనసు ఆసుపత్రిలోని భార్య గురించి ఆదుర్దా పడుతుంది. బస్సు కడప బస్టాండ్లో ఆగింది. ప్రకాశం గబగబా దిగబోతూ చేతిలోని డబ్బు సంచిని తడుముకున్నాడు. సంచి చేతిలోనే ఉంది, కానీ అందులో డబ్బు లేదు. డబ్బు కొట్టేశారు, నా డబ్బు కొట్టేశారు, నా డబ్బు పోయింది అంటూ పిచ్చివాడిలా కేకలు వేయడం ప్రారంభించాడు. బస్సులోని వారందరినీ అడిగాడు, కానీ ఫలితం లేదు. అయ్యా, మీ కాళ్లు పట్టుకుంటాను, మీలో ఎవరైనా తీసింటే ఇయ్యండి అయ్యా, నా భార్య ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉంది అంటూ అందరినీ ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు. కానీ అందరూ మాకు తెలియదంటూ వెళ్లిపోయారు. పిచ్చివాడిలా ఆసుపత్రి చేరుకున్నాడు ప్రకాశం. ఒకసారి భార్యను చూశాడు. ఆమె పరిస్థితి అలాగే ఉంది. డబ్బు తీసుకొచ్చావా అడిగారు డాక్టర్లు. జరిగిన విషయమంతా చెప్పాడు ప్రకాశం. చూడండి, డబ్బు లేకుంటే మేమేమి చేయలేం, మీ భార్యను తీసుకెళ్ళండి అన్నారు డాక్టర్లు. డాక్టర్ల కాళ్లు పట్టుకున్నాడు ప్రకాశం. దయచేసి నా భార్యను బిడ్డను బ్రతికించండి అంటూ అర్థించాడు. నిర్దాక్షిణ్యంగా ప్రకాశాన్ని విదిలించుకుని వెళ్లిపోయారు డాక్టర్లు. ఆ దొంగవేదవ ఎవడో నా డబ్బు కొట్టేయకుండా ఉంటే నా భార్యను బిడ్డను బ్రతికించుకునేవాణ్ణి, నా డబ్బు కాజేసిన వాడు పురుగులు పడిచేస్తాడు అంటూ ఇంకా ఏవేవో తిట్టసాగాడు. ఉన్నట్టుండి ఒక్కసారి తను చేసిన దొంగతనాలు ప్రకాశంకు గుర్తొచ్చాయి. నా చేత మోసగింపబడి డబ్బు పోగొట్టుకున్న వాళ్లు కూడా ఇప్పుడు నేను బాధపడుతున్నట్లు వాళ్లు కూడా బాధపడి ఉంటారు. ఈ దొంగతనాల వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా బాధపడుతుంటారో నా భార్య చెబుతుంటే పెడచెవిని పెట్టాను. ఇప్పుడు అదే నా అనుభవంలోకి వచ్చేసరికి ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయాడు. ప్రకాశం ఊరికే చెందిన ఒక పెద్ద మనిషి చికిత్స కోసం ఆ ఆసుపత్రికి వచ్చి అక్కడ జరిగిందంతా చూసి ప్రకాశం మీద జాలిపడి, చూడు, నువ్వేం భయపడకు, నీ భార్య ఆపరేషన్కి అయ్యే ఖర్చును నేనిస్తాను, నువ్వు తర్వాత నాకిస్తూ గాని అని డాక్టర్లతో మాట్లాడి ప్రమేలకు ఆపరేషన్ ఏర్పాట్లు చేయించాడు. ప్రకాశం ఆ పెద్ద మనిషికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ప్రకాశంలో పెద్ద మార్పు వచ్చింది. దొంగతనం తప్పు, దానివలన ఎదుటివారి జీవితాలు నాశనమవుతాయి అనే నగ్న సత్యాన్ని తెలుసుకుని మనిషిగా మంచిగా బ్రతకడం ప్రారంభించాడు ప్రకాశం.
1: అనుభవం పుత్తా శ్రీనివాసులు గారి కథానికి విన్నారు. కాంతరేఖల్లో చివరిగా జానపద గేయమాధురి సోమిశెట్టి సరళ గారు పాడిన జానపద గీతాలు విందాం.

వేగం వద్దు, ప్రాణాలం వద్దు. మనం చేసే నిర్లక్ష్యపూరితమైనటువంటి డ్రైవింగ్ వల్ల కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. గమనిద్దాం, ప్రశాంతంగా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోరణ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులు, ప్రత్యేక చికిత్స ఈ అంశంపై శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు కార్డియాక్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు సమాధానాలు అందిస్తారు. ఫోన్ చేయండి, 9:30 సమాధానాలు పొందండి. ఫోన్ నెంబర్లు 0856224419 1124497.

0: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
1: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, బళ్ళారి రాఘవ 146వ జయంతి, జాతీయ చేనేత దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం, ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన లబ్దిదారులకు పింఛన్ అందజేయడం జరుగుతుందని అన్నారు. నాటకరంగా మహనీయుడైన బళ్ళారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి మాలోలా తెలిపారు. ఈ నెల 2వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ 146వ జయంతిని పురస్కరించుకుని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటకరంగానికి బళ్ళారి రాఘవ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ మార్పు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా అన్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోందని, చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలను అభివృద్ది చేసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన్ భవన్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేశామని, జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని, ముఖ్యంగా రైతాంగానికి పెద్దపేట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తుందని శాసనమండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తెలిపారు. దళవాయి రమాదేవి ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించి ప్రజా సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 22వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని 70% గ్రామాల త్రాగునీరు హెచ్ఎల్సీ, పీఏబీఆర్ డ్యాం, జీబీసీ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్పైనే ఆధారపడి ఉందని, నీటి పంపింగ్ కోసం అత్యవసర చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కడప కేంద్రం తెలుగు సినీ గీతాల చిత్రమంజరి మానవతామూర్తి సేవకు ప్రతిరూపం జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేసిన మాతృమూర్తి వారే మదర్ తెరిసా. ఈ పేరు విన్న వెంటనే చాలామందికి భారతదేశంలో వారు చేసినటువంటి సేవ మనకు గుర్తుకు వస్తుంది. కుష్ఠువ్యాధిగ్రస్తులకి అనాథలకు ఎంతో సేవ చేసి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని దక్కించుకున్నారు. వారు ఎప్పటికీ ప్రజల మధ్య నిలిచి ఉంటారు. ఎలా అంటే సేవారూపంలో. వారి జ్ఞాపకంగా జయంతి నాడు ఒక పాట.

వారు చేసిన అత్యున్నత సేవకు గాను 1979 నోబెల్ శాంతి పురస్కారం అందివ్వగా, భారతదేశ ప్రభుత్వం భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్నను 1980 ఇచ్చి సత్కరించింది, గౌరవించింది.

0: సేవతో పునీతమవుతారు కొందరు, సేవతో జీవనం కొనసాగించాలి అనుకుంటారు, సేవే ఊపిరిగా ధ్యేయంగా బతుకుతారు, జనం మధ్య నిలిచిపోతారు, సేవే అక్కడ ప్రత్యక్షమవుతుంది. మనిషి అంతర్ధానమైన సేవ ఎప్పుడూ నిలిచే ఉంటుంది అనే భావించే వ్యక్తులు మదర్ తెరీసా. నేటి భారతం చిత్రగీతం అది ఎస్ జానకి బృందగానంలో విన్నారు అదృష్ట దీపక్ రచన.
1: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరి సమానం.
4: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
5: బ్రో, ఇది చిరిగింది.
4: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
6: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
5: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
4: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
6: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: మంగ్లీ సాహితి చాగంటి భీమ్స్ సిసిరోలియా గానంలో ధమాకా చిత్రగీతం విన్నారు. ఈ ప్రసారంలో 9:30 డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులు ఏవైనా ఉన్నట్టయితే వాటికి ప్రత్యేక చికిత్స ఉంది అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకోవాలి అనుకుంటే కార్డియాక్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కె అశోక్ కుమార్ గారు డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 9:30 ఫోన్ చేసి సమాధానాలను పొందొచ్చు. ఫోన్ చేయండి 0852244119124147. డాక్టర్ గారి సలహాలు ఈ ఉదయం 9:30. హలో అభిరుచి కార్యక్రమం 9:00 నుండి 9:30 మాత్రమే కొనసాగుతుంది. ఈరోజు శ్రోతలు గమనించగలరు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: తమన్ సంగీత నిర్వహణలో, ఎస్పి చరణ్ ఎంఎల్ శృతి గానంలో అఖండ చిత్రగీతం విన్నారు.
1: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: చిత్రమంజరిలో చివరిగా అమరన్ సినిమా నుండి పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: చిత్రమంజరి తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు హలో అభిరుచి. ఫోను ద్వారా ప్రత్యక్షంగా కోరే పాటల కార్యక్రమానికి స్వాగతం. ఫోన్ నంబర్లు 0855-2-244-119-2-44-1947. హలో, నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం అండి. హలో, నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రొద్దుటూరు నుండి
4: మణి సార్.
3: మణి, ఓకే, చెప్పండి
4: సార్. తెలుగు భాష దినోత్సవంగా పాట వినిపించింది సార్.
3: ఏ సందర్భంగా అన్నారండి?
4: మనకు తెలుగు భాష దినోత్సవం వస్తుంది కదా సార్, దాని సందర్భంగా అల్లూరి సీతారామరాజు
3: తెలుగు వీరులు ఎవరైనా?
4: అవును సార్.
3: ఓకేనండి, ఒక రెండు రోజుల ముందే పాటను తెలుగు
4: వెళ్తాను సార్, అందుకని
3: ముందే అడిగేస్తే ఓ పని అయిపోతుంది.
4: అవును సార్,
3: అప్పటి వరకు తెలుగును గుర్తుపెట్టుకోవచ్చు.
4: అవును సార్.
3: ఓకేనండి, పాట వినడమే కాదు ఎల్లప్పుడూ తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించాలి మనందరం. ఓకేనండి, పాట విందామా?
4: అలాగే సార్.
3: నమస్తే అండి.
4: నమస్తే అండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800

0: 1-800-420-2233.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: హలో,
4: నమస్కారం సార్.
3: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి?
4: రఘునాథ.
3: శ్రోతలు హలో బ్రిడ్జ్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమం 9:30 వరకు కొనసాగుతుంది. 9:30 డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది 10 వరకు. హలో, నమస్తే అండి.
5: గుడ్ మార్నింగ్ అండి.
3: శుభోదయం అండి.
5: శుభోదయం సార్. నా పేరు సుబ్బరాయుడు సార్, కడప నుంచి కాల్ చేస్తున్నాను.
3: సుబ్బరాయుడు గారు కడప నుండి?
5: అవును సార్.
3: ఓకే, చెప్పండి.
5: నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ గా పనిచేస్తాను సార్.
3: వెరీ గుడ్.
5: కడప టౌన్ కి అందరికి టీబీకి సంబంధించిన మందులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం వాళ్ళ స్థితిగతులు చూసుకుని మందులు ఫాలో అప్ చూసుకుని మందులు ఇవ్వడం మా బాధ్యత.
3: ఓకే, బాగుంది. మీ వృత్తి గురించి చెప్తూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడం. సుబ్బరాయుడు గారు, కార్యక్రమానికి మనస్ఫూర్తి ఆహ్వానం పలుకుతున్నాం. చెప్పండి, మీ మనసున
5: దేవత సినిమాలో ఆలయాల వెలసిన ఆ దేవుని రీతి ఆ పాట ఏంట?
3: ఓకేనండి, తప్పకుండా. ఎప్పటి నుంచి వింటున్నారండి కార్యక్రమాలు?
5: సార్, నేను పిల్లప్పుడు అంతీ రేడియోతోనే మన జీవనం గడుపుతూ వచ్చింది సార్. మాది ఒక పల్లెటూరు, రామాపురం సుద్దమళ్ళ దగ్గర. ఆ వ్యవసాయ కుటుంబం, అంతా వ్యవసాయం చేసుకుంటే ఆ రేడియో పెట్టుకోవడం. ఇప్పుడు అంచు మనకు దాదాపు 40 బంధం సార్ రేడియోతో.
3: మాటతో అనుబంధం, రేడియోతో బంధం. వెరసి సుబ్బరాయుడు గారు.
5: అవును సార్, అవును సార్. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా, మేమిద్దరు ఏంటంటే చిన్న చిన్న లెటర్లు రాసేవాళ్ళం. అది ధర్మరాజు అని నా ఫ్రెండ్. అతను ఏం చేశాడు, మీ లెటర్ రాసి ఆ కవిత్వానికి లోనై మీ స్టేషన్ కి వచ్చి ఒకసారి ఆయన కూడా కవిత్వాల పైన ఇచ్చాడు.
3: వెరీ గుడ్. రేడియో
5: సార్,
3: రేడియో పాట వైపు మరలిస్తుంది.
5: అవును సార్,
3: రేడియో కవిత్వం ద్వారా వ్యక్తులను కూడా ఇక్కడికి రప్పిస్తుంది అంటే ఆనందంగా ఉంది.
5: అంతే సార్, వరల్డ్ టీబీ డే సందర్భంగా మేము మీ స్టేషన్ చాలా సార్లు వచ్చాం సార్.
3: వెరీ గుడ్.
5: అంటే టీబీ ఎలా ఉంటుంది ఏంటి, దాని లక్షణాలు ఏంటంటే ప్రేక్షకులు కూడా సార్ దగ్గర నుంచి చెప్పడం జరిగింది.
3: ఓకే ఓకే, సరేనండి. ఆనందం అండి మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే. సమయం తక్కువగా ఉంది, ఈ రోజు డాక్టర్ గారి సలహాల కార్యక్రమం కూడా ఉంది. వీలైతే వినండి, ప్రస్తుతానికి మాత్రం పాట విందామండి.
5: ఓకే,
3: నమస్తే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి? జైనూబి. ఈ మధ్య చేసినట్టున్నారండి మీరు? చాలా రోజులు అయింది. కాదనుకుంటానే, ఈ మధ్య విన్నానే రేడియోలో. సరే సరే సరే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: తాడిపత్రి సార్.
2: తాడిపత్రి నుంచి. మహిళా భారతికి ఏమైనా చేశారా?
3: లేదు సార్, చేయలేదు.
2: సరే చెప్పండి.
3: ధన్యవాదాలండి.
2: మీకు కూడా అసంఖ్యాక ముస్లిం సోదరులందరికీ మిలాదు నబీ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. చెప్పండి జైనబ్ గారు, ఏ సినిమాలో ఏ పాట?
3: ఆత్మబంధులోది ఘంటసాల పాడిన పాట. ఏంటి సార్?
2: ఆత్మబంధువు
3: ఎవరో ఏ ఊరో అనే పాట ఉంది సార్.
2: ఆత్మబంధువు నుంచి పాట వినాలనుకుంటున్నారు.
3: అవును సార్, బాగుంటుంది సార్ పాట.
2: ఎవరో ఏ ఊరో
3: ఎవరికన్నారనే పాట.
2: సరే, మంచి సాహిత్యం ఉన్న పాట.
3: అవును సార్,
2: తెలుగు పాటలు బాగా ఇష్టపడతారనుకుంటా మీరు?
3: పాడగలుగుతుంది సార్. అట్లా అన్ని బాగాతో కూడిన పాటలు వింటే కనుక
2: రేడియో ద్వారా వింటే కాస్త స్వాంతన అంటారు. సరే, బాధను మరవాలన్నా ఆనందం రావాలన్నా పాట మనకు తోడ్పడుతుంది. సరే అండి జైనబ్ గారు, పాట విందామా?
3: ధన్యవాదాలు సార్.
2: నమస్తే అండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో.
3: హలో, నమస్తే సార్.
2: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి?
3: సార్,
2: ఏం పేరండి?
3: నా పేరు సాబ్జాన్ నకాష్, కడప నుంచి సార్.
2: సాబ్జాన్ గారు నకాష్ నుంచి?
3: అవును సార్.
2: ఓకే సాబ్జాన్ గారు, చెప్పండి. సమయం తక్కువగా ఉంది.
3: ఆ భక్త ప్రహ్లాదలో జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా.
2: భక్త ప్రహ్లాద సినిమా నుంచి పాట. సరేనండి.
3: జీవము నీవే కదా.
2: అవునండి, పాట విందామండి.
3: అమ్మా, విందాం సార్.
2: నమస్తే అండి.
3: నమస్తే సార్.

0: మీరింతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందిస్తారు డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, అక్కాయిపల్లి, కడప. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర, అక్కాయిపల్లి పార్కు ఎదురుగా, అక్కాయిపల్లి, కడప. కడప జిల్లాలోనే అతిపెద్ద, విశాలమైన 100 పడకల హాస్పిటల్ వేదాంత హాస్పిటల్. అత్యాధునిక క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్తో కిడ్నీలో రాళ్లు కరిగించుట, బ్రెయిన్ మరియు స్పైన్ కీహోల్ ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ విభాగం, అపార అనుభవం గల డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిచే వైద్య సేవలు వేదాంత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర, అక్కాయిపల్లి పార్కు ఎదురుగా, అక్కాయిపల్లి, కడప.
1: డాక్టర్ గారి సలహాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి వింటున్న శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ అశోక్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలండి. నమస్కారం అండి డాక్టర్ గారు. శ్రోతల వద్ద నుండి తొలి కాల్ మనం స్వీకరించే ముందుగా, అసలు దీర్ఘకాలిక నొప్పులు అని వేటిని అంటారండి?
2: దీర్ఘకాలిక నొప్పులు అంటే 3 నెలల కంటే ఎక్కువ రోజులు నొప్పి ఉండి దేనివల్ల మందులు వేసుకోకుండా ఏది తగ్గకపోతే దాన్ని దీర్ఘకాలిక నొప్పులు అంటారు. చాలా చాలా మందికి ఎక్కువ నడుము నొప్పి, స్పెషలీ సయాటిక అంటాము. సో ఈ సయాటిక అనేది చాలా ఎక్కువగా మన

0: ఇండియన్ భారతదేశంలో ఎక్కువ చూస్తుంటాము.
1: ఈ దీర్ఘకాలిక నొప్పులు వయసుతో సంబంధం లేకుండా వస్తాయంటారండి?
0: వయసుతో సంబంధం లేకుండా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఉమెన్స్కి అంటే లేడీస్కి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి.
1: ఇప్పుడు మనం ఈనాటి కార్యక్రమంలో దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స అన్నాం కదా,
0: అవును,
1: అవి ఎలా ఇస్తారు చెప్తారా?
0: చూడండి, అంటే ఈ మధ్య కొత్తగా ఏంటంటే నొప్పులకి ఆపరేషన్ కాకుండా కేవలం ఇంజెక్షన్ ద్వారా తగ్గించడం, లేకపోతే ఆర్ఎఫ్ఐ అబ్లేషన్ అంటారనమాట. సో ఏదైతే ఏ నరం అయితే నొప్పి వస్తుందో ఆ నరాన్ని మనం డ్యామేజ్ చేస్తాం అనమాట. దాని ద్వారా మనం నొప్పిని తగ్గిస్తాం.
1: అంటే దీర్ఘకాలిక సమస్యలు అంటే వీటికి అన్నిటికీ పూర్తి చికిత్స అందుబాటులో ఉందంటారా?
0: పూర్తి చికిత్స అందుబాటులో ఉంది.
1: అంటే కొన్ని వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు.
0: చూడండి, ఒక 70% మందిలో మనం ఒకసారి ఇవ్వగానే కనీసం 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు వాళ్ళకి నొప్పి అనేది తగ్గుతుంది. కానీ 20% నుండి 30% మందికి మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి రావచ్చు.
1: ఈ దీర్ఘకాలిక నొప్పులు అనేవి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ప్రత్యేకించి ఏమైనా రావడానికి ఆస్కారం ఉందంటారండి?
0: స్త్రీలలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే స్త్రీలలో ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత కాల్షియం అనేది తగ్గుతుంది. వాళ్ళలో కాల్షియం, విటమిన్ D3 అనేది లోపం ఉంటుంది. సో దానివల్ల కొద్దిగా లేడీస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళలో.
1: దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స ఈ అంశం ఆధారంగా డాక్టర్ గారి సలహాల కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. డాక్టర్ కె అశోక్ కుమార్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేయండి, సమాధానం పొందండి. 0852-244-119-1497. ఒక శ్రోత సిద్ధంగా ఉన్నారండి, పలకరిద్దాం. హలో,
2: హలో,
1: నమస్తే అండి. కార్యక్రమానికి
2: నా పేరు మద్దిలేటి తనసాట్ పాణ్యం నుంచి నంద్యాల జిల్లా.
1: మద్దిలేటి గారు, అడగండి. డాక్టర్ గారు ఉన్నారు, అశోక్ కుమార్ గారు.
2: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే అండి.
2: సార్ మాకు వచ్చేసి దరిదాపు 5-6 ఇయర్స్ నుంచి నడుము నొప్పి వస్తుంది సార్. ఏ మెడిసిన్స్ వాడినా కానీ తగ్గటం లేదు సార్.
0: ఓకే,
2: MRI వరకు కూడా పోయింది, అది కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఏదో పెయిన్ కిల్లర్స్ తర్వాత జెల్లు అవి రాసిస్తున్నారు, అవి అప్లై చేస్తున్నాం, కానీ ఇంతవరకు అయితే మన దాని గురించి రిజల్ట్ అనేది ఎక్కువ కనపడడం లేదు సార్.
0: ఓకే, సో నడుము నొప్పి, నడుము నొప్పికి 1-66 సంవత్సరాలు అంటున్నారు. ఎక్కువ శాతం వీళ్ళలో డిస్క్ ప్రొలాప్స్ అనే ఇబ్బంది అనేది ఉంటుంది. సో డిస్క్ ప్రొలాప్స్ వల్ల ఈ నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటికి మనం ట్రాన్స్ ఫొరామినర్ ఇంజెక్షన్ అంటాము. సో ఇంజెక్షన్ ద్వారా నొప్పి మనం నడుము నొప్పి తగ్గించుకోవచ్చు,
2: పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు సార్.
0: పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు.
2: మరి రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయా ఇంజెక్షన్ తీసుకున్న
0: చూడండి,
2: తర్వాత?
0: అది 1-2 సంవత్సరాల వరకు అయితే పనిచేస్తుంది, కొంతమందికి లైఫ్ లాంగ్ పనిచేస్తుంది.
2: ఓకే సార్. కాస్ట్ ఎంత సార్ ఇంజెక్షన్ కాస్ట్?
0: అది 7 నుండి 10 వేల దాకా అవ్వచ్చండి.
2: అవునా సార్? అంటే కడపకి రావాలా?
0: అవును, కడపకి వేదాంత హాస్పిటల్కి రావచ్చు.
2: వేదాంత హాస్పిటల్ తగ్గించవచ్చు, అక్కడ మీకు అవ్వాలి.
0: అవునండి, అవును.
2: చాలా దీర్ఘకాలికంగా బాధిస్తుంది సార్. ఇది సయాటిక అంటారా కదా సార్ వీటిని?
0: అవునండి, సయాటిక అంటాం.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక చికిత్స అందుబాటులో ఉంది అంటున్నారు. ఈ అంశం గురించి లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. డాక్టర్ కె అశోక్ కుమార్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. హలో, డాక్టర్ గారి సలహాల కార్యక్రమానికి స్వాగతం అండి.
3: సార్ నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు చెప్తారా, ఎక్కడి నుంచో?
3: నా పేరు కొండయ్య సార్, సబ్జెక్ట్ దగ్గర నుంచి.
1: ఓకే, కొండారెడ్డి గారు చెప్పండి.
3: కొండయ్య సార, కొండయ్య.
1: కొండయ్య గారు చెప్పండి.
3: సార్ నాకు ఈ షుగర్ వలన కుడి చెయ్యి భుజం ఎత్తలేకున్నా సార్ పైకి, ఎక్కువ నొప్పి వస్తుంది సార్.
0: ఓకే, సో షుగర్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాము, అంటే వాళ్ళలో భుజాలు లేకపోతే ఈ మోకాళ్ళ చుట్టూ కానీ అవంతా కండరాలు
3: అట్లా కీళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి సార్ ఎక్కువ.
0: అవునవును, సో ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ నొప్పులన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల దాని చుట్టూ ఉన్న కండరాలంతా కూడా గట్టిగా మారిపోతాయి. వాటికి ఫిజియోథెరపీ ద్వారా, సో ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటాం దీన్ని. ఫ్రోజన్ షోల్డర్ అంటాం అంటే భుజం అనేది దాని మూమెంట్ తగ్గిపోతుంది, సో ఎత్తడానికి కాదు. దీనికి ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు మనము. సో ఫిజియోథెరపీ కానీ ఇంజెక్షన్స్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. అదండి. ఓకే అండి, థ్యాంక్ యూ.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఒక శ్రోత అన్నట్టు షుగర్తో వచ్చే నొప్పులు అన్నారు. వీరికి అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇంకా ఎలాంటి సమస్యలు దీర్ఘకాలికంగా పడే?
0: పనికాళ్ళ మంటలు ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే నరాలు అనేటివి కాళ్ళకు వెళ్ళే నరాలు ఎక్కువ డ్యామేజ్ ఉంటాయి.
1: వీటికి ఏమైనా పరిష్కారం ఉందండి అరికాళ్ళ మంటలకి?

0: కానీ నొప్పులు కానీ.
1: ఒకటి షుగర్ లెవెల్స్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మరియు విటమిన్ B12 లాంటి టాబ్లెట్స్ వాడుకొని మనం అరికాల మంటలవన్నీ ఆపచ్చు.
0: మిగతా ఏమైనా సమస్యలు రావడానికి ఉందండి, ప్రత్యేకమైన ఇబ్బందులు పడుతున్న వారికి అంటే రోగాలతో బాధపడే వారికి ఈ నొప్పులు?
1: ఒకటి క్యాన్సర్ నొప్పి, సో క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కూడా, సో ఎక్కువ శాతం పొట్టలో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్రానిక్ పెయిన్ అంటే దీర్ఘకాలిక నొప్పి అనేది ఉబ్బరం రావడం, ఆ నొప్పి అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా మనం స్పెషల్గా సీలియాక్ ప్లెక్సస్ బ్లాక్ అంటాం, సో అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో
0: ఇక వృద్ధుల్లో వచ్చే సమస్యలకి అంటే దీర్ఘకాలిక
1: వృద్ధులు
0: నొప్పులు ఏమైనా ఉన్నాయా?
1: వృద్ధులలో ఎక్కువ వెన్నుపూస అరుగుదల ఎక్కువ ఉంటుంది, సో వెన్నుపూస అరుగుదల ఎక్కువ ఉండడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ లేకపోతే ఫేసెట్ పెయిన్ అంటాము, సో అక్కడ ఉన్న జాయింట్స్ అనేటివి ఎక్కువ అరిగిపోతాయి. సో అరిగిపోవడం వల్ల దాని మధ్యలో ఉండే ఏదైతే నీరు ఉంటుందో అది తగ్గిపోతుంది, సో ఆ తగ్గిపోవడం వల్ల ఎక్కువ రాపిడి ఎక్కువ ఉండడం వల్ల నొప్పి అనేది వస్తుంది.
0: శ్రోత సిద్ధంగా ఉన్నారండి, పలకరిద్దాం. హలో,
2: హలో,
0: నమస్తే అండి, కార్యక్రమానికి డాక్టర్ గారి సలహాలు.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి.
2: అది నాకు వచ్చి కుడికాలు ఎక్కువగా నొప్పి ఉంటుందండి.
1: ఓకే.
2: మోకాలు కింద నుంచి పాదం మధ్యలో ఉండే సైడ్ మార్కే ఉంటుంది, అది ఒక 10 ఇయర్స్ నుంచి అనిపిస్తుంది.
1: ఏదైనా మందులు వాడారమ్మా? ఎంఆర్ఐ స్కాన్ ఇట్లా
2: ఎంఆర్ఐ ఏం చూపించలేదు, కానీ మందులు వాడాము, డి విటమిన్ ఏమన్నా తక్కువ ఉందని ఇచ్చారు, అది వేసుకున్నప్పుడు పర్వాలేదు,
1: ఓకే,
2: మళ్ళీ నార్మల్ నైట్ టైమ్స్ ఎక్కువగా అనిపిస్తుంది.
1: పడుకున్నప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, మోకాలు కిందికి ఎక్కువ వెళ్తుందంటే మామూలుగా అది డిస్క్ ప్రొలాప్స్ వల్ల వచ్చే నరాలకు సంబంధించిన ఇబ్బందిమా అది. సో ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని ఏదైనా అరుగుదల అట్లాంటిది ఏదైనా ఉంటే దానికి ప్రత్యేకమైన చికిత్స తీసుకోవాల్సి
2: వస్తుంది. ఎముక ఒకటే పెయిన్ గా ఉంటుంది సార్?
1: అవునండి, అవును,
2: ఫ్రంట్ ఎముక ఉంటుంది కదా, మోకాలు కింది భాగమే, మళ్ళీ పై భాగం.
1: అవునవును. దీనికి కాల్షియం తక్కువ అవ్వడం కానీ లేకపోతే ఎక్కువ అరుగుదల వల్ల కూడా ఇవన్నీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాల్షియం, విటమిన్ D3 అనేది తక్కువగా ఉండడం వల్ల సో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని దాన్ని బట్టి మనం
2: అది అక్కడ కలిస్తే సరిపోతుంది. వేదాంత్ హాస్పిటల్
1: వస్తే సరిపోతుంది.
2: ఇది వచ్చే సార్ మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ కూడా పిక్గా ఉంటుంది కదా, అది నొప్పి.
1: అవునవును, అదంతా కూడా షయాటికకు సంబంధించి నొప్పి మీరు చెప్పేదాన్ని, సో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సరేనా,
2: టైలరింగ్ చేస్తాను నేను, దానివల్ల ఏమన్నా ప్రాబ్లం?
1: దానివల్ల కూడా అయ్యి ఉంటుంది.
2: ఓకే
1: ఓకే.
3: వేదాంత హాస్పిటల్స్ ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్క్ ఎదురుగా అక్కైపల్లి కడప. కడప జిల్లాలోనే అతిపెద్ద విశాలమైన 100 పడకల హాస్పిటల్ వేదాంత హాస్పిటల్. అత్యాధునిక క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్ తో కిడ్నీలో రాళ్లు కరిగించుట, బ్రెయిన్ మరియు స్పెయిన్ కీహోల్ ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ విభాగం, అపార అనుభవం గల డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిచే వైద్య సేవలు వేదాంత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వేదాంత హాస్పిటల్స్ ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్క్ ఎదురుగా అక్కైపల్లి కడప.
0: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్స గురించి కొనసాగుతుంది. డాక్టర్ కె అశోక్ కుమార్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఫోన్ చేయండి 244-119 244-119. డాక్టర్ గారు, ఒక శ్రోత ఎవరో సిద్ధంగా ఉన్నారు. హలో,
4: హలో,
0: కార్యక్రమానికి స్వాగతం అండి. డాక్టర్ గారి సలహాలు.
4: నమస్తే డాక్టర్.
1: నమస్తే అండి.
4: ఇప్పుడు రాత్రి పూట్ల పడుకుంటే వేళ్ళు, బొటన వేళ్ళు కాలు ఒకలాగా మంచిగా అనిపిస్తుంది అండి. ఏమైనా కీలికలు ఉన్నాయంటే? లేవు, కీలికలు ఏం లేవు. ఒకసారి బొటన వేళ్ళు మాత్రమే, ఒకసారి ఆ వేళ్ల మధ్యలో, 4-5 వేళ్ల మధ్యలో కూడా కొంచెం నొప్పి వస్తుంది.
1: ఇది కూడా షయాటికా లాగానే ఉందండి మీరు చెప్పడము. సో బొటాని వాళ్ళకి మాత్రమే వెళ్తుంది, స్పెషల్లీ పడుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అంటే?
4: పడుకుంటే మరీ బొటనండి,
1: ఇది
4: బొటన వేలు అడుగు భాగంలో, బొటన వేలు అంతా నొప్పిస్తుంది, బొటన వేలు అడుగు భాగంలో. మంట అవుతుంది కదా అట్లా మంటగా.

0: బొటన వేలు మాత్రమే, మంట రావడం పడుకున్నప్పుడే, స్పెషల్గా పడుకున్నప్పుడు రావడం, ఇవన్నీ కూడా షయాటిక లక్షణాలు. సో ఈ షయాటిక ఉన్నప్పుడు మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని ఏ నరం అయితే మనకు డిస్క్ ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ డిస్క్ దగ్గర మనం స్పెషల్గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ డిస్క్ అనేది నరం మీద ప్రెషర్ పడకుండా మనం చూడొచ్చు. దానివల్ల మనం ఇది అరికట్టచ్చు.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. దీర్ఘకాలిక నొప్పులు, వాటికి ప్రత్యేక చికిత్స గురించి డాక్టర్ కె అశోక్ కుమార్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గారు, మరో శ్రోతను పలకరించే ముందుగా ఈ స్కాన్ల వల్ల ఎలాంటి సమస్యలు బయటపడతాయండి, ఎలాంటి విషయాలు తెలుసుకుంటారండి?
0: ఎక్కువగా వెన్నుపూసకు సంబంధించి ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉండడం, వెన్నుపూసలో ఇన్ఫెక్షన్లు రావడం కానీ, లేకపోతే అరుగుదల, ఎంతవరకు అరుగుదల ఉంది, డిస్క్ ప్రాబ్లం ఏదైనా ఉందా, లేకపోతే ఏదైనా ట్యూమర్స్ అంటే క్యాన్సర్ సంబంధించి కూడా ఏదైనా దానివల్ల ఏదైనా మనకు ఇబ్బంది వస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు.
1: ఈ నొప్పులన్నిటికీ ప్రత్యేక చికిత్స అంటే కేవలం టాబ్లెట్స్ ద్వారా అవసరమైనప్పుడు ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా?
0: మొదటిగా టాబ్లెట్స్ ద్వారానే తగ్గించడానికి ప్రయత్నిస్తాము. సో టాబ్లెట్లు వాడిన తర్వాత కూడా తగ్గకపోతే తర్వాత ఇంజెక్షన్కి వెళ్ళచ్చు.
1: పరిష్కారం మాత్రం ఎక్కువ శాతం ఫలితం అనుకూలంగానే ఉంటుంది అంటే
0: అనుకూలంగానే ఉంటుంది.
1: ఈ స్కాన్లు తీసిన తర్వాత నిర్ధారించి వాడికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. 2441197 నెంబర్లకు ఫోన్ చేయండి, డాక్టర్ కె అశోక్ కుమార్ గారితో మాట్లాడండి. హలో
2: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరు చెప్తారా?
2: నా పేరు రాఘవయ్య, ఫ్రమ్ పాండ్యం, నంద్యాల.
1: చెప్పండి రాఘవయ్య గారు.
2: సార్, ఐఎమ్ 74 ఇయర్స్ నౌ.
0: ఓకే అండి.
2: కాకపోతే నాకు కుడిగా లెఫ్ట్ లెగ్ పూర్తి తీవ్రంగా ఈ మోకంలో పెట్టింది సార్. నేను కొంచెం ఈ బ్రాహ్మణ కార్యం చేస్తుంది కాబట్టి కూర్చొని లేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. అది మరి హైదరాబాద్ అయిపోతే వాడు 8 లాక్స్ 9 లాక్స్ దాకా అవుతుందండి, ఇది మార్చాలని ఉద్దేశం చెప్పినారట, చెప్పినారు.
0: ఓకే అండి.
2: కానీ బట్ అనేబుల్ టు ఫేస్ దట్ ఎక్స్పెండిచర్, కాబట్టి దీనికి ఏదన్నా సార్, బదిలీ వస్తుంది, వస్తువు వస్తున్నాయి అండి లోపల, కానీ వాటిని ఏమి ఉపయోగించుకోవాల్సిన అన్లేస్ మీ కాంటాక్ట్ చేద్దాం అనుకున్నా.
0: ఓకే అండి,
2: మీరేమైనా సజెషన్ ఇవ్వగలరా సార్?
0: చూడండి, ఎక్కువ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, మోకాలు అరుగుదల ఎక్కువ ఉంటుంది, స్పెషల్లీ 70 సంవత్సరాలు అంటున్నారు. సో ఆస్టియో ఆర్థరైటిస్ మోకాలకి వచ్చినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మోకాలు మార్పిడి చేసుకోవాల్సి వస్తుంది. మనకు ఇంజెక్షన్స్ ద్వారా తగ్గే అవకాశాలు చాలా తక్కువ. సో మోకాలు
2: అవునండి,
0: నీ క్యాప్ వేసుకున్నా కూడా తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
2: చెప్పండి సార్.
0: మోకాలు మార్పిడి ఒకటే దీనికి. అది 1.5 నుండి 2 లక్షల దాకా అవ్వచ్చండి.
2: అవునా సార్?
0: అవునండి. అవును, అర్థమైంది. అది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, మోకాలు చివరి దశ ఉన్నట్టుంది, దానివల్ల మీరు నొప్పు టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు అది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఒక శ్రోత అన్నట్టు వయస్సు రీత్యా ఇలాంటి వాటికి పరిష్కారం ఆపరేషన్ అంటారా, లేకపోతే
0: చివరి దశలో ఉంటే ఆపరేషన్, స్టేజ్ 4 అంటాము. సో మామూలుగా 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి స్టేజ్ 4లోనే ఉంటారు ఎక్కువ శాతం. సో వాళ్ళకి
1: ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే లక్షణం ఎలా ఉంటుందండి, ఏ వయసులో ఏ కారణంగా రావడానికి ఆస్కారం ఉందండి?
0: వయసు 55 దాటిన తర్వాత నడవడానికి కానీ, ఎస్పెషలీ స్టెప్స్ ఎక్కడానికి, మెటుకలు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటారు. సో ఎక్కువ దూరం నడవడానికి కష్టమవుతుంది. సో కాళ్ళు వంకర పోవడం ఇలాంటిది కూడా ఉంటుంది.
1: అంటే ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే ఆపరేషన్ దాకా వెళ్లకుండా మనం ఏమైనా చేయొచ్చు అంటారా?
0: ప్రాథమికంగా గుర్తిస్తే మనం ఇంజెక్షన్స్ ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు వీటిని. అంటే మనం లేట్గా
1: సమస్యను నిర్లక్ష్యం చేస్తే. ఓకే, డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. హలో.
3: హలో,
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి?
3: సుబ్బారావు అండి.
1: సుబ్బారావు గారు అడగండి, అశోక్ కుమార్ గారు ఉన్నారు.
3: నాకు హలో
0: చెప్పండి.
3: నమస్తే సార్.
0: నమస్తే అండి.
3: నాకు 74 సంవత్సరాలు సార్.
0: చెప్పండి.
3: బ్యాక్ పెయిన్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈ మెడ నొప్పి కూడా ఉంది సార్. నాకు ఏదన్నా
0: సో మోకాళ్ళ నొప్పులు, మెడనొప్పి అంటున్నారు, ఇవంతా కూడా వయసుతో పాటు వచ్చిన అరుగుదల వల్ల వచ్చిన ఇబ్బందులు. సో సర్వైకల్ మైలోపతి అంటారు, అంటే మెడ చుట్టూ ఉండే కండరాల వీక్నెస్ వల్ల ఏదైతే వెన్నుపూస ఉంటుందో మెడ దగ్గర, అది అరుగుదల అయి ఉండొచ్చు. సో ఇది ఒక ఎక్కువ ఇది
3: ఇంజెక్షన్ మాత్రలు ఏమన్నా
0: మొదటగా మాత్రలతోటి తగ్గించడానికి ప్రయత్నిస్తాం.

0: సో మాత్రలతో తగ్గకపోతే తర్వాత ఇంజక్షన్ గురించి మనం ఆలోచించవచ్చు.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. డాక్టర్ కె అశోక్ కుమార్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వీరు కార్డియాక్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. వీరితో మాట్లాడి సమాధానం పొందొచ్చు. 244-119 244-119 నెంబర్లకు ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు, మరో శ్రోతను పలకరించే ముందుగా విటమిన్ల లోపం వల్ల కలిగే నష్టం ఏంటండి శరీరానికి, ఏ విధంగా గుర్తించాలి?
0: ఎక్కువగా విటమిన్ డి లోపం వల్ల వచ్చే మన సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే విటమిన్ డి వల్లనే కాల్షియం అనేది మన బాడీలో ఉంటుంది. సో మన భారతదేశంలో ఎక్కువగా ఆడవాళ్ళలో విటమిన్ డి లోపం అనేది చాలా ఎక్కువ మందిగా ఉంటుంది. సో విటమిన్ డి లోపం వల్ల ఎక్కువ నీరసంగా ఉండడం, పని చేసుకోలేకపోవడం, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా విటమిన్ డి లోపానికి కారణం.
1: ఇవి ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా దొరుకుతాయి, ట్యాబ్లెట్ రూపంలో కాకుండా?
0: పాలలో విటమిన్ డి అనేది, కాల్షియం అనేది పాలల్లో ఎక్కువగా మనకు దొరుకుతుంది. సో అది కాకుండా ఆకుకూరలు, రాగి పదార్థాలలో, మరియు మీట్ అంటే బోన్ సూప్ కానీ, లేకపోతే
1: మరి శాకాహారాలు అయితే ఎలాంటి అంటే వారు
0: శాకాహారాలు పాలు, చీజ్ అంటాము. సో చీజ్, పన్నీరు అంటే పాలు, పాల ఉత్పత్తుల నుండి వచ్చిన పదార్థాలలో మనం కాల్షియం, విటమిన్ డి మనకు అధికంగా దొరుకుతుంది.
1: అంటే ఇప్పుడు మనలో అది లోపించింది అన్న తర్వాత డాక్టర్ని అడిగి ఇట్లాంటివన్నీ తీసుకోవాలా, ట్యాబ్లెట్లు కానీ లేకపోతే స్వయంగా తీసుకుంటే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా?
0: స్వయంగా తీసుకోకూడదు. సో తప్పకుండా మనం పరీక్ష చేసుకునే తీసుకోవాల్సి వస్తుంది.
1: అంటే లోపించిందని డాక్టర్ నిర్ధారించిన తర్వాతే మనం తీసుకోవాలి.
0: రక్త పరీక్ష చేసుకుని ఒకవేళ కాల్షియం, విటమిన్ డి లోపం ఉంది అనుకుంటే తర్వాత మనం ఎంత లోపం ఉందో దాన్ని మాత్రమే కరెక్ట్ చేసుకోవాలండి.
2: వేదాంత హాస్పిటల్. వేదాంత హాస్పిటల్స్ ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్క్ ఎదురుగా అక్కైపల్లి కడప. కడప జిల్లాలోనే అతిపెద్ద విశాలమైన 100 పడకల హాస్పిటల్ వేదాంత హాస్పిటల్. అత్యాధునిక క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్ తో కిడ్నీలో రాళ్లు కరిగించుట, బ్రెయిన్ మరియు స్పైన్ కీహోల్ ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ విభాగం, అపార అనుభవం గల డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిచే వైద్య సేవలు వేదాంత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వేదాంత హాస్పిటల్స్ ఐటిఐ సర్కిల్ దగ్గర అక్కైపల్లి పార్క్ ఎదురుగా అక్కైపల్లి కడప.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని అసంఖ్యాక శ్రోతలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా 10 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీర్ఘకాలిక నొప్పులు, వాటికి ప్రత్యేక చికిత్స గురించి కార్యక్రమం కొనసాగుతుంది. డాక్టర్ కె అశోక్ కుమార్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. హలో.
3: హలో డాక్టర్ గారు అండి.
1: అవునండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
3: సార్, నేను రావణపల్లి సార్. మాది
0: చెప్పండి.
3: నా పేరు సాయినాథ్ రెడ్డి.
0: చెప్పండి.
3: ఏం లేదు సార్, చిన్న విషయము. వేదాంత పరంగా చూసినామంటే వెనక ఈ మోకాలు నొప్పులు ఇటువంటి విషయాలకు నెగిటివ్ బ్లడ్ గ్రూప్, నెగిటివ్ గ్రూప్ ఎవరెవరు ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఈ నొప్పి వస్తున్నాయని చెప్పేసి ఒక శాస్త్రం సార్.
0: అలాంటిది ఏమి ఉండదండి. నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బ్లడ్ గ్రూప్ కి ఏం సంబంధం ఉండదు.
3: సంబంధం సరే ఇప్పుడు చేస్తే నెగిటివ్ గ్రూప్ ఎవరుకుంటుందో వాళ్ళ, ఎందుకంటే వాళ్ళల్లో రాక్షస గుణాలు ఉంటాయని.
1: ఈ వాయిస్ స్పష్టంగా వినపడడం లేదండి, మరొకసారి ప్రయత్నించండి. డాక్టర్ గారు, మరో శ్రోతను పలకరించే ముందుగా ఇప్పుడు ఈ డిస్క్ ప్రొలాప్స్ అనే విషయం ఇందాక అన్నారు కదా,
0: అవునండి,
1: ఏంటి ఈ సమస్య ఏంటండి, దీన్ని ఏ విధంగా చెప్తారండి?
0: డిస్క్ మామూలుగా వయసులో ఉన్నప్పుడు డిస్క్ లోపల నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఆ అరుగుదల వచ్చినప్పుడు ఏంటంటే డిస్క్ లోపల నీరు శాతం అంటే హైడ్రేషన్ అంటాము. సో ఆ నీరు శాతం తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గే కొద్దీ ఒక ఒక వెన్నుపూసలో ఒక దానికి మధ్యలో డిస్క్ అనేది బయటికి వచ్చేస్తుంది. సో నీరు తక్కువ అయిపోవడం వల్ల, సో అది బయటకు వచ్చేసేయడం వల్ల నరం మీద కంప్రెషన్ అంటే ప్రెషర్ పడడం వల్ల మనకు ఈ షయాటికానే ఇబ్బంది వస్తుంది.
1: ఓకే, ఇది అందరికీ రావడానికి ఆస్కారం ఉందా? కొంతమంది ఎక్కువ బరువులు మోసేవారికి, అలాంటి వృత్తుల వారికి కూడా ఆస్కారం ఉందంటారా?
0: ఇది ఎక్కువగా ఒకటే, ఎక్కువగా కూర్చొని సిస్టమ్ ముందర పనిచేయడం కానీ,
1: కొన్ని వృత్తుల వారికి కూడా గంటల తరబడి చేస్తూ ఉంటారు,
0: గంటల తరబడి మనం కంప్యూటర్ ముందర పనిచేయడము, లేకపోతే మెడ ఎక్కువగా వంచుకొని ఉండడము, లేక బరువులు ఎత్తడము. సో ఇటువంటి వృత్తి ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఇందాక ఒక శ్రోత చెప్పినట్టు టైలరింగ్ చేస్తున్నారు, సో అటువంటి వాళ్ళకి షేయాటిగా వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
1: ఓకే, వారు ఏమైనా జాగ్రత్తలు పాటించవచ్చు అంటారు ఆ సమయంలో వృత్తి చేసుకునే టైంలో? కొంచెం
0: ఒకటి మనం బెల్ట్ వేసుకోవచ్చు. సో బెల్ట్ వేసుకోవడం ద్వారా కొద్దిగా సపోర్ట్ వస్తుంది. సో కంటిన్యూస్గా ఒకటే ప్లేస్లో కూర్చోకుండా కొద్ది కొద్దిగా మధ్యలో బ్రేక్ తీసుకోవడం,

0: ఒక అర్ధ గంటకి ఒక గంటకి మధ్యలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబడడం, కొద్దిగా తిరిగేసి వచ్చి మళ్ళీ కూర్చోవడం ద్వారా మనం దాన్ని
1: ఆ వర్క్ నుంచి కాసేపు రిలాక్స్
0: కొంచెం
1: అయితే
0: రిలాక్స్ అయ్యి
1: ఒత్తిడి తగ్గుతుంది అంటారు.
0: తగ్గుతుంది.

0: అక్కడికే డైరెక్ట్ వేస్తాం అన్నమాట. దానివల్ల డిస్క్ అనేది లోపలికి వెళ్తుంది, కొద్దిగా లోపలికి వెళ్ళి ఆ నరం మీద నొప్పి తగ్గుతుంది. ఇదే కాకుండా ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ అంటాం. సో ఈ ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ ద్వారా ఏ నరం అయితే మనకు ఆ నొప్పిని కాజ్ చేస్తుందో ఆ నరాన్ని మనం డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తాం. ఆ నరాన్ని డ్యామేజ్ చేయడం వల్ల ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. సో అలాగే క్యాన్సర్ పెయిన్ అంటాం. ఈ క్యాన్సర్ పెయిన్ వాళ్ళకు కూడా ఒకేసారి ఎక్కడైతే మనం ఏ నరాల వల్ల అయితే క్యాన్సర్ పెయిన్ వస్తుందో దాన్ని మనం డైరెక్ట్గా నీడిల్ వేసి ఒక ఇంజెక్షన్ ద్వారా తగ్గించుకోవచ్చు.
1: ఇప్పుడు ఈ ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత మామూలుగా తను చేసుకునే పనులు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు.
0: చేసుకోవచ్చు, కానీ మామూలుగా ఎంతైతే మనం ప్రెషర్ పెడతామో దానికంటే కొద్దిగా తగ్గించుకోవాలి. సో మనం ఎక్కువ వంగడం కానీ లేకపోతే ఎక్కువ వెహికల్స్లో తిరగడం అంతా తగ్గించుకోవాలి.
1: గంటల పాటు ప్రయాణం చేసే వాళ్ళకి ఆ డ్రైవర్ వృత్తిలో ఉన్న వారికి ఏమైనా సమస్యలు రావడానికి ఆస్కారం ఉందంటారండి?
0: అవునండి, డ్రైవర్ వృత్తి చేసే వాళ్ళకు కూడా, ఎందుకంటే అదుర్లు ఉంటాయి. సో ఆ అదుర్ల వల్ల కొంచెం స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ పడే అవకాశం ఉంది.
1: వీళ్ళకి కూడా ఇలాంటి
0: అలాంటి
1: దీర్ఘకాలిక సమస్యలు
0: అవకాశాలు,
1: రావడానికి ఆస్కారం ఉంది అంటారు. డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. డాక్టర్ గారు, ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కొన్ని సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా?
0: ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మామూలుగా కొంతమందికి ఒక 20% మందికి మాత్రం మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. కానీ 70 నుండి 80% వాళ్ళకి దాదాపుగా 2 సంవత్సరాల వరకు కూడా ఈ నొప్పి అనేది తగ్గిపోతుంది.
1: అంటే మళ్ళీ రావడానికి ఆస్కారం
0: రావడానికి ఆస్కారాలు చాలా తక్కువ.
1: అంటే చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్యలు దీర్ఘకాలిక నొప్పులు ఏమైనా
0: చిన్నపిల్లల్లో
1: ఉంటుందండి?
0: అవకాశాలు తక్కువే అండి, దీర్ఘకాలిక నొప్పులు చిన్నపిల్లల్లో రావు.
1: ఓకే, డాక్టర్ గారు ఒక శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దామండి. హలో,
2: హలో సార్,
1: కార్యక్రమానికి స్వాగతం అండి. డాక్టర్ గారి సలహాలు.
2: ఏలే సార్, నాకు వయసు 65 సంవత్సరాలు ఉన్నాయి సార్. నలుగు నొప్పులు ఎక్కువ ఉండడము, కిడ్నీ దగ్గర ఈ విధంగా ఎడం పక్క బాధగా ఉంది సార్ చాలా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం ఎముకలు అరుగులు అయినట్టుందని చెప్పినారు సార్. దీనికి పరిష్కారం ఏదైనా చెప్తారేమో.
0: సో ఎముకలు అరుగుదల అంటున్నారు, పక్కన వీపులో నొప్పి అంటున్నారు. సో ఎక్కువ వెన్నుపూసకు సంబంధించి ఇది ప్రాబ్లం అనిపిస్తుందండి. దానికి ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్లో మనం అది దేనివల్ల వస్తుందని తెలుస్తుంది, అరుగుదలనా లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేకపోతే ఏదైనా కిడ్నీలో రాళ్ళ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా చికిత్స తీసుకోవచ్చు.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. దీర్ఘకాలిక నొప్పులు, వాటికి ప్రత్యేక చికిత్స ఉంది అంటున్నారు డాక్టర్ కె అశోక్ కుమార్ గారు. ఇప్పటికిప్పుడే ఫోన్ చేసి ప్రశ్నలు అడిగి సమాధానాలను పొందొచ్చు. 0852-244-1197, 2441-947. డాక్టర్ గారి సలహాల కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేస్తున్నారు. హలో,
2: నమస్కారం సార్.
1: నమస్తే అండి, మీ పేరు చెప్తారా? ఓకే, అడగండి, సమస్య ఏంటో
0: చెప్పండి.
2: సార్ నాకు 63 సంవత్సరాలు సార్. నాకు అధికారుల మనుషులు చాలా ఎక్కువగా ఉన్నారు సార్.
0: షుగర్ ఏమన్నా ఉందా అండి మీకు?
2: షుగర్ ఉన్నారు సార్, చెప్తే అధికారుల మనుషులకు మళ్ళీ తెల్లవారడానికి మధ్యాహ్నం తర్వాత మళ్ళీ వస్తారు సార్ నైట్ వేసుకుంటే.
0: ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇలాంటి అరికాళ్ళ మంటలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే షుగర్ వల్ల నరాలు అనేటివి డ్యామేజ్ అవుతాయి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటాము. సో దానివల్ల వచ్చిన సమస్యలాగా అనిపిస్తుందండి మీకు. సో దానికి మందుల ద్వారానే మనం తగ్గించుకోవచ్చు. సో మందులు వాడుకోవాల్సి వస్తుంది.
1: హలో డాక్టర్ గారు సలహాలు. నమస్తే అండి. ఓకే చెప్పండి, సమస్య ఏంటో?
2: మోకాళ్ళ నొప్పులు ఒక 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు
0: మోకాళ్ళ
2: దగ్గర చూపించుకున్నా.
0: చెప్పండి.
2: స్కానింగ్ కూడా చూపించుకున్నా సార్. కొంచెం అరుగుదలు ఏమాయి
0: మీ వయసు ఎంత అండి?
2: పరిష్కారము ఏదో మందులు వాడతంటే కంట్రోల్ అవుతున్నాయి సార్.
0: వయసు ఎంత అండి మీది?
2: కొంచెం లేకుండా నడతాలనే లేకుండా.
1: డాక్టర్ గారు మీ వయసు ఎంత అడుగుతున్నారు?
2: 65 సంవత్సరాలు.
0: ఓకే ఓకే, ఒకసారి మీ స్కాన్ చూస్తే మనకు ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటే మనకు ఇంజెక్షన్ ద్వారానే మనం తగ్గించుకోవచ్చు. స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ ఉంటే మోకాల మార్పిడికి వెళ్లాల్సి వస్తుందండి.
2: స్టేజ్ 2 2లో ఉంది సార్.
0: స్టేజ్ 2లో ఉంటే మనకు

0: ఇంజక్షన్ ద్వారా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. టాబ్లెట్లు వాడితే కూడా తగ్గే అవకాశం ఉంది. టాబ్లెట్లు తగ్గకపోతేనే తర్వాతనే ఇంజక్షన్ తీసుకోవాలి. ఒకసారి హాస్పిటల్కి వచ్చి మీరు విజిట్ చేస్తే మీ స్కాన్ అన్ని కూడా చూసి తప్పకుండా టాబ్లెట్లు మీకు రాస్తామండి. అవునండి.
1: డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. దీర్ఘకాలిక నొప్పులు, వాటికి ప్రత్యేకమైనటువంటి చికిత్స గురించి కార్యక్రమం కొనసాగుతుంది. 10 గంటల వరకు ఉంటుంది. డాక్టర్ కె అశోక్ కుమార్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. హలో, కార్యక్రమానికి స్వాగతం అండి. డాక్టర్ గారి సలహాల కార్యక్రమాన్ని వింటున్నారు. డాక్టర్ గారు ఒక శ్రోత పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. లైన్ స్పష్టంగా లేదండి. డాక్టర్ గారు, చివరిగా మా శ్రోతలకి ఈ దీర్ఘకాలిక నొప్పులు ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి, కాస్త అవగాహన కలిగించండి.
0: ఎక్కువగా నీరసంగా ఉండడం, ప్రత్యేకంగా ఎక్కువ ఏ పని చేసినా కూడా ఒళ్ళు నొప్పులు రావడము, లేకపోతే నడుము నొప్పి, సో నడుము నొప్పి కొద్దిగా వంగడం కానీ, లేకపోతే కొంచెం బరువులు ఎత్తినా కూడా నడుము నొప్పి రావడం, లేకపోతే అరికాళ్ళలో మంటలు, నడుము నుండి తీసుకుని అరికాళ్ళ వరకు మంటలు అనేది పాకుతూ ఉంటుంది. సో ఇది ఇలాంటివి, లేకపోతే చేతులకి మెడ నొప్పి రావడం, సర్వైకల్ మైలోపతి అంటారు. సో అది దాని నుండి చేతులకి వేళ్ళకి నొప్పులు రావడం, సో ఇలాంటివి ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోగా మనం సహజంగా పాటించేది వైద్యుని సంప్రదించకుండా మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోవడం. దీనివల్ల కలిగే అనర్థాలు ఏంటండి? ఎలాంటివి ఇబ్బంది కలిగిస్తాయి?
0: చూడండి, అంటే మనకు ఒక నొప్పి దేనివల్ల వస్తుంది అనేది కరెక్ట్గా ఒక డాక్టర్ మాత్రం చెప్పగలుగుతాడు. సో అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రైమరీ డయాగ్నోసిస్ మిస్ అయిపోతుంది. అంటే దేనివల్ల నొప్పి వస్తుంది అనేది తెలియదు వాళ్ళకి. సో దాంట్లో ఆ నొప్పి నిజంగా ఎక్కువ డేంజర్ కాజ్ చేస్తుందా, లేకపోతే అది ఎటువంటి నొప్పి అనేది మనకు తెలుసుకోవడానికి అవకాశం తక్కువ.
1: అంటే ఎక్కువ కాలం పాటు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.
0: పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ కానీ లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: అంటే సమస్య తగ్గకపోగా మరొక సమస్య ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కొన్ని రోజుల పాటు వాడినా పర్లేదు, కానీ దీర్ఘకాలికంగా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు అంటే
0: వాడకూడదు.
1: డాక్టర్ గారు, దీర్ఘకాలిక సమస్యలు, నొప్పులు, వాటికి ప్రత్యేక చికిత్స గురించి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. డాక్టర్ కె అశోక్ కుమార్ గారు కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంత హాస్పిటల్స్, అక్కాయపల్లి, కడప. వేదాంత హాస్పిటల్స్ ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి పార్కు ఎదురుగా అక్కాయపల్లి, కడప. కడప జిల్లాలోనే అతిపెద్ద, విశాలమైన 100 పడకల హాస్పిటల్ వేదాంత హాస్పిటల్. అత్యాధునిక క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్ తో కిడ్నీలో రాళ్లు కరిగించుట, బ్రెయిన్ మరియు స్పైన్ కీహోల్ ఆపరేషన్లు, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ విభాగం, అపార అనుభవం గల డాక్టర్లు మరియు వైద్య సిబ్బందిచే వైద్య సేవలు వేదాంత హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. వేదాంత హాస్పిటల్స్, ఐటీఐ సర్కిల్ దగ్గర అక్కాయపల్లి పార్కు ఎదురుగా అక్కాయపల్లి, కడప. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
3: విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడుతోంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ప్రపంచంలో యువ జనాభా ఒక దేశానికి కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు, అది ఆర్థిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి, కొత్త ఆలోచనలకు, నూతన నాయకత్వానికి ఒక ప్రధాన శక్తి. అందుకే బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్న భారతదేశం యువశక్తికి ప్రత్యేక స్థానం కల్పించింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో యువశక్తి నుంచి క్రీడాశక్తి వరకు బ్రిక్స్ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారానికి వేదికను ఏర్పాటు చేసింది. యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక బాధ్యతలను అభివృద్ది లక్ష్యాలతో అనుసంధానించాలి.

అనే ఉద్దేశంతోనే శనివారం బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని విశాఖ వేదికగా నిర్వహించింది. అలాగే క్రీడలను దేశాల మధ్య స్నేహానికి, సహకారానికి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి ఒక శక్తివంతమైన వేదికగా మార్చే లక్ష్యంతో ఆదివారం నిర్వహించిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు కూడా విశాఖపట్నం ఆతిథ్యమిచ్చింది. ఈ రెండు చారిత్రక సమావేశాలతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని మరోసారి ఆకర్షించిందని చెప్పొచ్చు. 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమి అధ్యక్షత బాధ్యతలను స్వీకరించింది భారత్. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణమనే విస్తృతమైన ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది తన అధ్యక్షతన బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రజా కేంద్రీకృత, మానవతా దృక్పథంతో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను ముందుకు తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను అభివృద్ది ప్రక్రియలో భాగస్వాములుగా చూడటం, వారి సృజనాత్మకతకు అవకాశాలు కల్పించడం, క్రీడలను సామాజిక అభివృద్ది, అంతర్జాతీయ స్నేహానికి సాధనంగా ఉపయోగించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని భారత్ సంకల్పించుకుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలో ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి సునీల్ పాలివాల్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ బ్రిక్స్ సదస్సుకు సభ్యదేశాలైన రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. రష్యా తరపున స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలెక్సీ మొరోసోవ్, చైనా తరపున స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ మినిస్టర్ కుయిజియాన్, దక్షిణాఫ్రికా తరపున స్పోర్ట్స్ అండ్ కల్చర్ డిప్యూటీ మినిస్టర్ పీస్ మోబే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వాటోయో ఈ సదస్సుకు హాజరయ్యారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నగరానికి విచ్చేశారు. వారందరికీ కేంద్ర మంత్రులిద్దరూ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 19-20 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగానే ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి. ఈ కార్యక్రమాల్లో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు, సీనియర్ అధికారులు పాల్గొని యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి, ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. విధాన దృక్పథాలను పంచుకుంటూనే అందరినీ కలుపుకుని పోయే అభివృద్దిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై కూడా చర్చించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని స్థానిక హోటల్లో ప్రారంభమైన ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో బ్రిక్స్ ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం తాము ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని, ఈ విజన్ ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాము అనేక కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా మైభారత్ ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 2,50,00,000కు పైగా యువకులు ఈ ప్లాట్ఫామ్ లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారని వెల్లడించారు. మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బ్రిక్స్ భారత అధ్యక్షతలో మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్దిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది తమ స్పష్టమైన దృక్పథమన్నారు. యువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధం వైపు, అలాగే యువత కోసం కార్యక్రమాల నుంచి యువతతో నిర్మించే వేదికల వైపు అడుగులు వేద్దామని మనసుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ కోసం సిద్దపడటమే కాకుండా దానిని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని సైతం మనం కలిసి నిర్మిస్తామని సూచించారు. ఈ సమావేశానికి ముందు బ్రిక్స్ ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికత వారసత్వాన్ని, శాంతి, సామరస్యం, సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. ఈ విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహ బంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ బౌద్ధరామం సందర్శనలో ప్రతినిధులు
ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో కూడా

భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని మాట్లాడారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మంత్రులు, ప్రతినిధులు, యువ నాయకులు, క్రీడాకారులు, కోచ్లకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలుకుతూ భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. విశాఖపట్నం నగరానికి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుందని, భారత తూర్పు తీరానికి ఈ నగరం ఆభరణమని వర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే విశాఖలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ది అవకాశాలు మేళవించి ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలు, ప్రతిభకు సంబంధించి వరుసగా రెండో ఏడాది విశాఖ దేశంలోనే నెంబర్ వన్ సిటీ ఆన్ ది రైజ్ గా గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లోనూ విశాఖకు స్థానం దక్కిందని తెలిపారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్వేగాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గాను విశాఖ ఎదుగుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యం కలిగిన యువత, ఆతిథ్యం ఇచ్చే ప్రజలతో విశాఖ నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి స్పోర్ట్స్ సిటీని కేంద్రంగా పూర్తి స్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన చేస్తోందని వివరించారు. నెల్లూరును క్రీడా ఉపకరణాల తయారీ, అపారల్ టెక్నాలజీ తయారీ కేంద్రంగా అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్టణాన్ని వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ, ఆవిష్కరణ, తయారీ అనే విధానంలో ఓ సమగ్రమైన ఎకోసిస్టమ్ను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాల్లో ఉన్న ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని కలిసి నేర్చుకోవడానికి, సహకరించడానికి దీర్ఘకాలిక భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని వివరించారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా అథ్లెట్లు, కోచ్లు, విశ్వవిద్యాలయాలు, స్పోర్ట్స్ నిపుణులు, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలను అనుసంధానించాలన్నారు. క్రీడా ఉపకరణాల తయారీ, హై పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్, వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజంలో భాగస్వామ్యాలకు ముందుకు రావాలని బ్రిక్స్ దేశాలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. భవిష్యత్తు ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ సహకారం ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో సభ్యదేశాలను కలిపి సంయుక్త ప్రకటనను ప్రకటించాయి. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ది ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తోంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ, నైపుణ్యాలు, టెక్నాలజీ ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ, స్వచ్ఛంద సేవ, అభివృద్ది, పేదరికం, ఆకలి, అసమానతలపై పోరాటం, ఆరోగ్యం, యువత, క్రీడలు, యువత, పర్యావరణం, సుస్థిరత, యువజన మార్పిడి, యువజన సమ్మేళనం కలుపుకొని పోవడం వంటి అనేక అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై ఈ మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భారత అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాదిని అందిస్తాయి. మరింత స్థిరమైన, అందరినీ కలుపుకొని పోయే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి. ఇక గాలా డిన్నర్ పేరిట శనివారం సాయంత్రం నిర్వహించిన అధికారిక విందు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ కల్చర్ మెనీ ఫెయిత్స్ వన్ హ్యుమానిటీ అనే సందేశంతో నిర్వహించిన గాలా డిన్నర్లో దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కళారూపాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్యాలు, గుజరాతీ వైభవాన్ని చాటుతూ కళాకారులు అందించిన నృత్య ప్రదర్శన, కేరళ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే పాటలు, ఇవన్నీ కూడా అతిథులను కట్టిపడేశాయి. అలాగే ఇక చివరిగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ట్రాల కళాకారులు కలిసి అందించిన బృంద నృత్య చిత్రం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరిగింది. అంతకంటే ముందు ఆదివారం ఉదయం విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 87వ ఎడిషన్ లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్లో సభ్యదేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సైక్లింగ్ లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా

0: మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ప్రదర్శించింది. ఈ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ను ప్రారంభించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఫిట్ ఇండియా ఉద్యమంలో ఒక భాగమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సైక్లింగ్ అనేది ఒక అద్భుతమైన వ్యాయామమని, సైక్లింగ్ కాలుష్యానికి ఒక మంచి పరిష్కారమని చెప్పారు. సైక్లింగ్ ద్వారా ఫిట్నెస్ లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదివారం సైక్లింగ్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
1: Occasion of BRICS summit, BRICS friendship cycling is organized. Every BRICS delegates participated. Cycling is a one part of Fit India movement. Honorable Prime Minister initiated Sundown Cycle. Now 1800 city is organized today. 5 million youth joined today Sundown Cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: అనంతరం బీచ్ రోడ్ లోని స్థానిక హోటల్లో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి విజన్ ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫమ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు, క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా బాక్స్ ఫామ్యాన్ని నిర్మించాలని మన్సుఖ్ మాండవియా అన్నారు. దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను వివరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా ఎకో సిస్టమ్ ను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందన్నారు. క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న కృషిని కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియాకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పారాస్పోర్ట్స్ ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకుని పోయేలా చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మాండవియ స్పష్టం చేశారు. భారత అధ్యక్షత జరిగిన ఈ బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి 3 ప్రాధాన్యత కార్యక్రమాలకు అంగీకారం లభించింది. అందులో ముందుగా క్రీడా సాంకేతికపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణల్లో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇక మరొక ప్రధానమైన కార్యక్రమం బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్. ఈ బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే దీని మొదటి ఎడిషన్ కు రాజస్థాన్ లోని ఉదయపూర్ ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఇక మూడో అంశమైన బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శనల పోటీలకు కూడా విశేష మద్దతు లభించింది. ఈ ఏడాది అక్టోబర్ 12-13 తేదీలలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఈ పోటీలు ఒక వేదికను అందిస్తాయి. ఇలా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది. అలాగే భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే యువజన అభివృద్ది, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. 2 రోజుల సదస్సుకు విచ్చేసిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ఋషికొండ బీచ్ ను సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. వారికి స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సాధించిన పురోగతిని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే నెలల్లో జరగబోయే బ్రిక్స్ దేశాల సాంప్రదాయ క్రీడా పోటీలు మరింత ఆకట్టుకుంటాయని ఆశిద్దాం. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం వేదికగా జరిగిన బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని. ప్రతిరోజు ఉదయం 8:30 మీ మనసుకు నచ్చిన పాట కోసం వాట్సాప్ చేయండి. 10 గంటల తర్వాత మీ మనసుకు నచ్చిన పాటను ఆకాశ

వాణి కడప కేంద్రం ద్వారా వినండి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం జనగాలపల్లి శ్రోతలు రాజయ్య, నారాయణ, నవీన్, భీష్మ, లక్ష్మి, సరోజనమ్మ, ఓబులేసు వారి స్నేహ బృందం కోరిన పాట లవకుశ చిత్రం నుండి.

0: పి సుశీల జమునారాణి గానంలో సీనియర్ సముద్రాల రచన విన్నారు. ఘంటసాల సంగీత నిర్వహణలో
1: మరింత అభివృద్ధికి రెడీయా.
2: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా.

0: అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పొదలకూరు మండలం తాటిపర్తి శ్రోతలు, నెల్లూరు జిల్లా నుండి సోమనాథం జనార్దనరావు, వడజమ్మ వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్ వారి సహా బృంద సభ్యులు కోరిన పాట వందే మాతరం శ్రీనివాస్ సంగీత నిర్వహణలో భాస్కర్ పెట్ల రవికుమార్ రచన వినాలని. నిహాల్ చిత్రగానంలో, నీ నవ్వే చాలు చిత్రంలో.

అభిమానించే పాటల కోసం మీరు అవే పాటలను వినిపిస్తూ మేము. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల శ్రోతలు సాయి రిత్విత్, సాయి వర్షిత్, అనిత, శ్రీరామదాసు కృపాచారి, త్రిలోక్, రాధిక, నవీన, మధు, రవి, కృష్ణమ్మ, వరలక్ష్మి, వారి స్నేహ బృందం, వెంకటాచారి కోరిన పాట రావణుడే రాముడైతే చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంలో వేటూరి రచన వినిపించమని జీకే వెంకటేష్ సంగీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ తులసి, శివభాస్కర్, శ్రీనివాస్, అద్దంకి కామేశ్వరి వీరంతా అమలాపురం విశ్వేశ్వరగ్రహారం శ్రోతలు కోరిన పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానంలో శ్రీశ్రీ రచన వినాలని పెండ్యాల సంగీతం కొల్లేటి కాపురం చిత్రం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కడపనకాశ నుండి శేఖర్ వారి స్నేహ బృందం కోరిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో ఆత్రేయ రచన వినిపించమని కెవి మహదేవన్ సంగీతం చిలిపి కృష్ణుడు చిత్రం.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో భోగరవి, రేష్మ, రియాన్స్, లక్ష్మి, పద్మ, రేణుకాదేవి, పరశురాములు, వారి స్నేహ బృందం వీరంతా సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుండి కోరుతున్నారు కోరిన పాట బందిపోటు చిత్రంలో.

శంకర్ జయకిషన్ సంగీత నిర్వహణలో ఘంటసాల గానంలో ఆరుద్ర పాట వినాలని కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి శారదా శ్రీనిధి బాలకృష్ణ అఖిల్ కార్తికేయ. ఆ గీతం జీవిత చక్రం చిత్రంలో.

లంక రామ తిలక జోడుగూడే

కొంటె నవ్వుతుంటోంది మూగ మనసులో మాట ఓ పిల్లా.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244497, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 08562244197.

వాట్సాప్ మనోరంజనలో చివరిగా విందాం. ముద్దనూరు నుండి రాహి, మున్ని, గుల్జార్ బేగం వీరంతా వాట్సాప్ ద్వారా కోరుతున్న పాట ఆరియాటు చిత్రం కోసం కేకే పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ వీరందరి కోసం.

మీరింతవరకు వాట్సప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా సత్యం చిత్రం కోసం చక్రి పాడిన పాట, సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం చక్రి.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత నీ స్నేహం చిత్రం కోసం ఉషా పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఫిల్మీగానే ఇప్పుడు విందాం హిందీ చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా ఆషికీ 2 చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాలక్ ముచ్చల్ పాడిన పాటను విందాం.

కార్యక్రమంలో తర్వాత ప్రేమ్ రతన్ ధన్పాయో చిత్రం కోసం హర్షదీప్ కౌర్ షాహాబ్ పాడిన పాటను విందాం.

ఫిల్మీగానే వింటున్నారు కార్యక్రమంలో తర్వాత తమాషా చిత్రం కోసం అల్కా యాగ్నిక్ అర్జిత్ సింగ్ పాడిన పాటను విందాం.

సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం.

0: జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
2: ఫిల్మీగానే వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత అగ్నిపథ్ చిత్రం కోసం సోను నిగం పాడిన పాటను విందాం.

0: మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224417, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.
1: ఫిల్మీ గానేలో చివరిగా విందాం ఏక్తా టైగర్ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాటను.

మీరింతవరకు ఫిల్మీగానే విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్నమౌలానా వారి బృందంచే నాదస్వర వాయిద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక వార్తల వివరంగా, ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యుటిలిటీ కారిడర్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు.

ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీపడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈ శ్రమ్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్పూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్పూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలుపంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం, సమాజానికి తిరిగి సేవ చేయాలనే స్పూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓనసద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదర భావాన్ని చాటుతుంది.

0: భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్, సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వణతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిద్దుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, భిక్షపతి వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట శ్రీమంజునాథ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన వేదవ్యాస రచన, సంగీతం హంసలేఖ. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్జా, నూర్జహాన్ రహీం, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీ వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట మహర్షి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వెన్నెలకంటి గీతం. సంగీతం ఇళయరాజా. వీరందరి కోసం ఈ పాట

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో.

శ్రోతలు, మార్కాపురం నుండి సౌజన్య, సాయినాథ్, రాకేష్, ప్రవళిక వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం బస్తీ వీధి నుండి భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, శివనారాయణ, శకుంత్.

తల దీక్షిత స్వరూప భారతి భరత్ వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట అల్లుడు గారు చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడిన గురుచరణ్ సాహిత్యం సంగీతం కేవీ మహదేవన్ వీరందరి కోసం ఈ పాట.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

ఉత్తరాల మనోరంజన వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం నుండి మురళీధర్ భాస్కర్, నరసింహ సుబ్బారెడ్డి, శ్రీనివాస ఆచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, నేత్రావతి, యమున, రాజమ్మ, సుభద్రమ్మ వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట ఛాలెంజ్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. వీరందరి కోసం ఈ పాట

రాగపాలు ఇంద్రు బదన కుంతల తన మందగమన మధుర వచన గగన జగన సొగసులవే తొలి బలపై తెలిపే చిలిపి సిగ్గేలనే చిలి చిగురు తొడిగే

0: ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు ఆమెకు సరిపోవాలి తిండి. అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి.
1: మీరు విన్న ఈ మాటలు ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాల గురించి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శాలిని శకుంతల గారితో పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ నెల 31వ తేదీ సోమవారం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖల్లో.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
2: ఉత్తరాల మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అల్లరి బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా పోలయ్య, బాబురావు, రాజశేఖర్, రవికుమార్, ప్రసాద్, వెంకటేష్ వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల మనోరంజని కార్యక్రమంలో చివరిగా విందాం. జగిత్యాల జిల్లా మెట్పల్లె నుండి రాజేష్, లలిత, రాజేశ్వరి, నాగరాజు, హంసిని, నయన, హరిణి, మణిదీప్, సుధీర్, రజిత వీరంతా ఉత్తరం ద్వారా కోరుతున్న పాట రాజా చిత్రం కోసం మనో చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. వీరందరి కోసం ఈ పాట

మీరింతవరకు ఉత్తరాల మనోరంజన్ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గత రాత్రి మంత్రి పరిశీలించారు. ఫీడర్ కెనాల్లో రెగ్యులేటర్ గేట్ల పనులను పరిశీలించి ఘాట్, స్తూపం, సభావేదిక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం సుమారు 7,000 కుటుంబాలు చేసిన త్యాగం ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందనున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: తాగడానికి నీళ్ళిస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టి ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైన ఆలోచనతో 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, ప్రతి గ్రామము కూడా 11 ముంపు గ్రామాలకి కమిటీలను వేసి అక్కడ వచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ ను కూడా వాళ్ళు స్టడీ చేసి వాళ్లకు కూడా న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి.
0: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఈ నెలాఖరు వరకు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులను గుర్తించి వారి ఖాతాల్లో

0: నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కోటుపరువు పంచాయతీ పరిధిలో గిరిజన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 52 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ గిరిజన ప్రాంతాల అభివృద్దిలో రహదారి సౌకర్యం అత్యంత కీలకమని తెలిపారు. రోడ్లు అందుబాటులోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అడవిపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అటవీ సంపదను ఆదాయ వనరుగా మలుస్తూ వందన్ వికాస్ కేంద్రాలు గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్దికి దోహదపడనున్నాయి. అడవుల నుంచి సేకరించే తేనె, చింతపండు, కొండచిప్పలు, ఉసిరి, కరక్కాయ, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గిరిజన మహిళా సంఘాలు యువతను సమీకరించి ఉత్పత్తుల శుభ్రత, ప్యాకింగ్, నిల్వ, మార్కెట్పై శిక్షణ ఇస్తున్నారు. జీవనోపాధి మెరుగుపడడంతో పాటు అటవీ సంపద సంరక్షణకు కూడా ఇవి దోహదపడుతున్నాయని మక్కువ మండలం వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్ పేర్కొంటూ,
1: ముఖ్యంగా ఈ విడివీకెల్ అనేవి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన గిరిజనులు పండిస్తున్నటువంటి పంటలు, అలాగే అటవీ ఫలస్థాయి ఏదైతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర వాళ్ళు పొందేటట్టు, అలాగే వాటిని ప్రాసెసింగ్ ఏమైనా చేసుకోవడానికి వాళ్ళు పండించిన పంటల్ని వాల్యుయేషన్ చేసుకుని అమ్ముకుని తద్వారా వాళ్ళ జీవనోపాధి గాని వాళ్ళ వార్షిక ఆదాయాలు గాని వృద్ధి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అమలు చేయించడానికి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడు మండలం దొరకుంట శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఇడ్డీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 3 ఉమ్మడి కృష్ణాజిల్లాకి చెందినవారు కాగా మరో 20 తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. ఈ ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, రాష్టంలోని 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రైతులు సాగు కొనసాగించారని, ప్రస్తుతం పంటల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
2: చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జులై, ఆగస్టు నెల 20, ఆగస్టు 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని అశోక్ నగర్లో ఉద్యోగ మేళాను

0: నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఎన్ జితేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 750 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని వివరించారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాల నకలుతో హాజరు కావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో జల్జీవన్ మిషన్ కింద చేపడుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న తాగునీటి సరఫరా పథకాలకు జేజేఎం అమరజీవి జలధార పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి నేతన్నల సేవలో పథకం అందజేస్తామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టంలో లోటు వర్షపాతం నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మహిళా అభిరుచి, మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరే సినీ గీతాల కార్యక్రమం. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0852244119, మరొక నెంబర్ 2441197. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయగలరని మనవి. ముందుగా మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: రుక్మిణి మేడం, నంద్యాల డిస్ట్రిక్ట్, బనగానపల్లె మండలం, మీరాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: రుక్మిణి గారు చెప్పండి, ఈ రోజు ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
1: రక్షాబంధం సందర్భంగా అడ్వాన్స్ గా గోరింటాకు మూవీలో అన్న చెల్లెలి అనుబంధం అనే సాంగ్స్ మేడం.
0: గోరింటాకు చిత్రంలో ఏం చేస్తుంటారండి రుక్మిణి గారు?
1: హౌస్ వైఫ్ మేడం.
0: ఓకే అండి, మరి పాట విందామా? ముందస్తుగా మీకు కూడా అండి, పాట సిద్ధంగా ఉంది, వినేద్దాం. ధన్యవాదాలండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం

0: ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: హలో, నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే మేడం.
1: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: నేను అల్లగడ్డ నుంచి, రాజేశ్వరిని మేడం.
1: రాజేశ్వరి గారు, చెప్పండి, ఈరోజు ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
2: ఆత్మీయులు మేడం.
1: ఆత్మీయులు?
2: అవును మేడం.
1: ఏం చేస్తుంటారండి?
2: నేను గృహిణి మేడం.
1: ఓకే, వింటుంటారా కార్యక్రమాలన్నీ?
2: అన్ని కార్యక్రమాలు వింటుంటాను మేడం.
1: అన్ని వింటూ ఉంటారా
2: మేడం?
1: ఓకే.
2: ఉందా మేడం ఆత్మీయులు?
1: ఉందండి. అందులో ఏ పాట అండి?
2: అన్నయ్య నన్ను కన్నయ్య మేడం.
1: అన్నయ్య
2: నన్ను కన్నయ్య.
1: అలానే స్టార్ట్ అవుతుందా పాట? అన్నయ్య కలలే అదేనా? ఓకే, మరి పాట సిద్ధంగా ఉంది, విందామా?
2: మా అన్నయ్యకు నాకు చాలా ఇష్టం మేడం ఆ పాట.
1: ఓకే అండి,
2: మంచిది మేడం.
1: ఓకే అండి, పాట సిద్ధం. నిఖిత అండి?
2: నిఖిత మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. మరి పాట సిద్ధంగా ఉంది, విందామా?
2: మంచిది మేడం.
1: ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: హలో, నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం.
5: నమస్తే మేడం, రాఖీ పండుగ శుభాకాంక్షలు.
4: ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా చెప్పండి, ఈ రోజు ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
5: సిబ్బంది శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మేడం.
4: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
5: నేను నాగర్కర్నూల్ నుండి శాంతమ్మని మాట్లాడుతున్నా మేడం. కేవలం శుభాకాంక్షలు తెలుపుకుందామని.
4: ఓకే ఓకే, మరి ఎట్లు లైన్ కలిసింది కదా, ఒక ఏ చిత్రంలో అయినా పాట వినాలనుకుంటే
5: మిగతా శ్రోతలు ఫీల్ అవుతారేమో అని.
4: అట్లేం లేదు. సరే అండి, మరి పాట మీకు నచ్చిన సినిమా నుండి ఒక పాటను చెప్పండి, విందాం.
5: ఓకే మేడం, పుట్టింటికి రాచెల్లి సినిమాలో నుంచి వినిపించండి, చామంతి పూవంత.
4: రాఖీ 2 రోజులు ఉండగానే మనం ముందు నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నాం రాఖీ పండుగని పాటల ద్వారా.
5: మళ్ళీ కాల్ చేసుకోలేం కదా, మళ్ళీ వారం రాఖీ పండుగ అయిపోతుంది కదా.
4: ఓకే అండి, మరి పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
5: థ్యాంక్ యూ మేడం,
4: ధన్యవాదాలండి.

0: హలో, నమస్కారం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు పద్మావతి, కడప నుంచి బాలాజీ నగర్.
0: ఓకే, పద్మావతి గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
1: ముద్దుల మామయ్యల నుంచి మామయ్య అన్న పిలిచేవాడు ఏంటి మేడం?
0: ముద్దుల మామయ్య. ఓకే అండి, మరి పాట సిద్ధంగా ఉంది. ఓకే అండి,
1: కుమారి సావిత్రమ్మ కొరుకున్న వాళ్ళు బేరం.
0: చెప్పండి చెప్పండి, వింటున్నాను.
1: శాంతమ్మ.
0: ఓకే అండి, అందరి కోసం ఈ పాట వినేద్దామా?
1: ఓకే మేడం,
0: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో, నమస్తే
1: నమస్తే
0: అండి.
1: మేడం.
0: నమస్తే అండి, మీరే చివరి శ్రోత ఈరోజు కార్యక్రమంలో. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: సిద్ధవటం నుంచి సాయిప్రభ మేడం.
0: సాయిప్రభ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాండి.
0: ఓకే, బాగున్నానండి. మరి ఏ చిత్రంలో పాట వినాలనుకుంటున్నారు?
1: రేడియో స్టాఫ్, ఆకాశవాణి శ్రోతలందరికి, అందరు వినే వాళ్ళందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలండి.
0: ముందస్తుగా ఓకే అండి. మరి టైం చాలా తక్కువగా ఉంది.
1: లేదు కదా, అందుకని.
0: అవునవును, టైం చాలా తక్కువగా ఉంది.
1: సినిమా నుంచి.
0: ఏ సినిమా అండి?
1: చిట్టి చెల్లెలు.
0: చిట్టి చెల్లెలు.
1: చిట్టి చెల్లెలు.
0: ఓకే ఓకే.
1: అందులో అన్నయ్య అందాల పసిపాప, అన్నయ్యకు కనుపాప.
0: ఓకే అండి, మరి పాట సిద్ధంగా ఉంది, వినేద్దామా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

మీరింతవరకు మహిళా భారతి విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: స్టేట్ గవర్నమెంట్ హస్ సెడ్ ప్రెసెంట్లీ నో ఫ్లడ్ సిచ్యువేషన్ ఇన్ ద సాలంది, సుబర్ణరేఖ అండ్ బ్రాహ్మణి రివర్స్. ద ఐఎండీ హస్ ఇష్యూడ్ నో రైన్ఫాల్ వార్నింగ్ ఫర్ ఒడిశా టుడే, బట్ హస్ ఫోర్కాస్ట్ హెవీ రెయిన్ టుమారో అండ్ వెరీ హెవీ రెయిన్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ దిస్ వీకెండ్. ప్రకాశ్ దాస్ ఫర్ ఆకాశవాణి న్యూస్, భువనేశ్వర్.
1: In men's cricket, host Sri Lanka were 179 for 3 against India in the second innings on the fourth day of the second test in Colombo when reports last came in. Earlier, India enforced the follow-on after bowling Sri Lanka out for 290 in the first innings. Resuming the first innings at 265 for 8 this morning, the host managed to add only 25 runs. And now, before we end the bulletin, the headlines once again. Finance Minister Nirmala Sitharaman addresses leading members of Indian business community in Toronto, Canada, says India's transformation is structural, driven by rapid urbanization and world-class digital infrastructure. Chief Minister Rekha Gupta launches Delhi Lakshmi Yojana, hands over approval letters to 2,500 beneficiaries. And Indian Medical Association issues public health advisory on H1N1 influenza spread in country, says no cause for panic, just heightened vigilance required. Festival of Onam been celebrated with tradition fervor. Birthday of Prophet Hazrat Muhammad, Eid Milad Unnabi, been celebrated in various parts of the country. And with that, we end the midday news.
2: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాటను విందాం.

0: ప్రెగ్నెన్సీ అనేది ఆ స్టేట్ వచ్చేసి మోస్ట్ డిమాండింగ్ స్టేజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఆమెకు ఆమెకు సరిపోవాలి తిండి. అంటే సపోజ్ ఒక 50 కేజీలు 60 కేజీలు ఉందనుకోండి, ఆ మనిషికి సరిపోయే తిండి తినాలి, లోపల మళ్ళీ బిడ్డకి తిండి తినాలి, ఈమెకి నిల్వలు పెట్టుకోవాలి అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని ఈమె నిల్వలు పెట్టుకోవాలి బాడీలో, బిడ్డకు కూడా నిల్వలు పెట్టి డెలివరీ చేయాలి.
1: మీరు విన్న ఈ మాటలు ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా గర్భవతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాల గురించి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శాలిని శకుంతల గారితో పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ నెల 31వ తేదీ సోమవారం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖల్లో.
2: కార్యక్రమంలో తర్వాత బొమ్మరిల్లు చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన భాస్కర భట్ల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చందమామ చిత్రం కోసం కార్తిక్, నీల్, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంగీతం కెఎం రాధాకృష్ణ.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
2: చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత రాఘవేంద్ర చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్ర పాడిన శుద్ధాల అశోక్ తేజ గీతం విందాం. సంగీతం మణిశర్మ.

తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవంని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, తెలుగు భాషా దినోత్సవ

0: గొప్పతనం.
1: చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత పవర్ చిత్రం కోసం ఎంఎం మానసి, రవితేజ పాడిన పాట, సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం ఎస్ఎస్ తమన్.

తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, భావోద్వేగాలకు ప్రతిరూపం. మన తల్లిని ఎంతగా ప్రేమిస్తామో, అలాగే గౌరవిస్తామో, మన మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష మాధుర్యం, సరళత, సాహిత్య వైభవం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక

గుర్తింపును పొందింది. ఈ నెల 29వ తేదీ మనం తెలుగు భాషా దినోత్సవం ని జరుపుకుంటాము. ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ బుధవారం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాషా దినోత్సవ గొప్పతనం. ఈ అంశంపై శ్రోతలు మీ అభిప్రాయాలు

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. సమయం 3 గంటలు దాటి 5 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి 2వ ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలందరికీ శుభ సాయంకాలం. చిత్రసీమ. ముందుగా వినండి గీత గోవిందం చిత్రం నుండి సిద్ధ శ్రీరాం పాడిన పాట. సంగీతం గోపీసుందర్, రచన అనంత శ్రీరామ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్. మీలాంటి స్మార్ట్

0: ఆప్షన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రసీమలో తరువాత విన్నాం సిద్ధ శ్రీరామ్ సునీత పాడిన పాట. సంగీతం అనూప్ రూబెన్స్. చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఈరోజు రాత్రి 8 గంటలకు చిత్రసీమలో మరికొన్ని చిత్ర గీతాలు వినవచ్చు. ఈ చిత్రసీమలో చివరిగా వినండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ పాండపాట, సంగీతం గోపీ సుందర్, సాహిత్యం శ్రీమణి.

ఈనాటి యువవాణి కార్యక్రమం అభిప్రాయ వేది కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ శుభ సాయంత్రం, నమస్తే. ఈరోజుటి అభిప్రాయ వేదిక కార్యక్రమంలోని అంశం తెలుగు భాష గొప్పతనం. ఈ తెలుగు భాష గొప్పతనం, ఈ తెలుగు భాష దినోత్సవాన్ని మనం ఎలా జరుపుకుంటాం, ఎందుకు జరుపుకుంటాం అనే ఎన్నో విషయాలను మనం ఈరోజుటి కార్యక్రమంలో తెలుసుకుందాం. తర్వాత తెలుగు గొప్పతనంపై యువత ఎలాంటి వారి అభిప్రాయాలను చెప్పారో కూడా మనం ఈరోజుటి కార్యక్రమంలో విందాం. ముందుగా ఈ తెలుగు భాష దినోత్సవాన్ని, అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము మనం ఈరోజు? ఈరోజు కాదండి, ఆగస్టు 29వ తేదీన మనం అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. అసలు ఆ రోజున ఎందుకు ఆ రోజు అలాంటి రోజుని జరుపుకుంటాము అనంటే, గిడుగు వెంకట రామ్మూర్తి వారి జయంతి ఈ నెల 29వ తేదీ. ఆ రోజును మనం తెలుగు భాషా దినోత్సవంగా మనం ఆ రోజుని జరుపుకుంటాము. గిడుగు వెంకట రామ్మూర్తి గారు తెలుగు భాష వికాసానికి విశేష కృషి చేసిన ప్రముఖ భాషావేత్త, అలాగే సాహితీవేత్త, సంఘ సంస్కర్త. ఆయన 1863 సంవత్సరం ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో జన్మించారు. తెలుగు భాషను సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా మార్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆ కాలంలో తెలుగు రచనలు ఎక్కువగా గ్రాంధిక భాషలో ఉండేవి. గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషను ప్రోత్సహించి ప్రజలు మాట్లాడే సహజమైన తెలుగు భాషలోనూ విద్యా బోధనలు రచనల్లో ఉపయోగించాలని ఉద్యమించారు. అందుకే ఆయనను వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అని మనమెంతో గౌరవిస్తాం ఆయనని, గిడుగు వెంకట రామ్మూర్తి గారిని. ఇలాగే శ్రోతలు ఎంతో చక్కగా మనతో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారి అభిప్రాయాలని వినే ముందుగా ఒక చిత్రగీతం విందాం.

0: ఇప్పుడు మనతో పంచుకున్న శ్రోతలు వారి అభిప్రాయాల్ని విందాం.
1: అందరికి నమస్కారం. నా పేరు సుదర్శిని. నేను బీటెక్ 3వ సంవత్సరం అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేటలో చదువుతున్నాను. ఆగస్ట్ 29న మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి, అవి మనం రోజూ వాడుతూ ఉంటాం కూడా. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, ఫ్రెంచ్, ఇంకా ఎన్నో. కానీ మనతో మనం మాట్లాడుకునే భాష, మన మనసుకి దగ్గరైన భాష మన తెలుగు.

మాత్రమే. ఈ రోజున ప్రముఖ భాషా సంస్కర్త గిడుగు వెంకట రామ్మూర్తి గారి జన్మదిన సందర్భంగా మనం ఈ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. తెలుగు అంటే కేవలం మాట్లాడడానికి ఉపయోగించే భాష మాత్రమే కాదండి, అది మన చిన్ననాటి జ్ఞాపకాలను, మన కుటుంబం, మన సంస్కృతి, మన భావోద్వేగాలతో పాటు ముడిపడి ఉండే ఒక భాష. అమ్మ పిలిచే రా బంగారంలో ఉన్న ఆప్యాయత, అమ్మమ్మ చెప్పే కథల్లో ఉండే మాధుర్యం, మన పండుగలప్పుడు వినిపించే పాటల్లో ఉండేది తెలుగువే. అవి తెలుగులో వింటేనే, తెలుగులోనే మాట్లాడితేనే మనకి మనసుకు దగ్గరగా అనిపిస్తాయి. ఈ రోజుల్లో మనం ఎన్నో భాషలు నేర్చుకుంటున్నాం, అది చాలా మంచిదే. ఈ ప్రపంచంలో బతకడానికి మనం ఎన్నో భాషలు నేర్చుకోవాలి, అవి పాటించాలి, కానీ మన భాషని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. తెలుగు భాషను కాపాడడం అంటే ఇతర భాషలను నేర్చుకోకుండా ఉండడం కాదు, వేరే భాషలను మనం గౌరవిస్తూ మన భాషని కూడా గౌరవించాలి, ఇతరులకు నేర్పించాలి. కాబట్టి ఈ తెలుగు భాష దినోత్సవం రోజున ఒక చిన్న మాట మనం గుర్తుపెట్టుకుందాం. తెలుగు అనేది మన గతం మాత్రమే కాదు, తెలుగు అనేది వర్తమానం, మన భవిష్యత్తు కూడా. సో మనం అందరం కలిసి తెలుగుని మాట్లాడుదాం, చదువుదాం, రాద్దాం, ఇతరులకు నేర్పిద్దాం. తెలుగు మాట్లాడుదాం, తెలుగును నిలబెడదాం. ధన్యవాదములు.

0: హలో,
1: హలో,
0: పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నమస్తే మేడం. నా పేరు
0: నమస్తే.
1: అమృతవల్లి, మాది ధర్మవరం.
0: ఓకే అమృతవల్లి గారు, అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం.
1: అవును మేడం.
0: మరి అంశం విన్నారా అండి ఈరోజు అంశం?
1: విన్నాను మేడం.
0: మరి మీ అభిప్రాయం ఏంటండి?
1: తెలుగు భాష ప్రాధాన్యత, దాని గొప్పతనం గురించి నేను కొన్ని వాక్యాలు చెప్పదలుచుకున్నాను. ముందుగా నేను రెండు నానుడులు చెప్తాను మేడం. దేశ భాషలందు తెలుగు లెస్త అని శ్రీకృష్ణదేవరాయల వారు అన్నారు.
0: అవునండి.
1: మాతృభాష తల్లిపాల వంటిది అని కొమరరాజు లక్ష్మణరావు గారు అన్నారు. తర్వాత తెలుగు వ్యావహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు రకట రామమూర్తి జన్మదినం ఆగస్టు 29, ఆయన జన్మదినం రోజున మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలోకి మార్చాలని ఆయన ఎంతో కృషి చేశారు మేడం. తర్వాత తెలుగు భాష అనేది, ఇందులో సంస్కృతం, తమిళం, కన్నడ కలిపి కలగలిసిన గొప్ప భాష తెలుగు భాష మేడం.
0: అవునండి.
1: భారతదేశంలో అతి ప్రాచీన భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి. మన ప్రభుత్వం 2008లో తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతంకు ప్రాచీన భాష హోదా కూడా కల్పించింది. తర్వాత ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో అమ్మ నాన్న అని పిలిపించుకోవాలి మొదట.
0: ఖచ్చితంగా అండి.
1: తమ పిల్లలకు మొదట ఓనమాలు, సంస్కృత పద్యాలు, తెలుగు పద్యాలు నేర్పించాలి. అదే విధంగా చదువు కోసం ఉద్యోగాల పరంగా విదేశాలకు వెళ్లే వారు పరభాషలు ఎంత కష్టమైనా వాటిని నేర్చుకొని మరీ నేర్చుకొని అక్కడికి వెళ్లి మాట్లాడగలుగుతున్నారు. వాటితో పాటుగా మన మాతృభాషను కూడా మర్చిపోకూడదు మేడం.
0: ఖచ్చితంగా అండి,
1: చాలా ముఖ్యమైన విషయం. తర్వాత తెలుగు భాష రాని వారితో మనం ఆంగ్ల భాషలో మాట్లాడుతుంటారు, అందులో తప్పు లేదు. కానీ తెలుగు తెలిసి తెలుగు వారైనా కూడా ఆంగ్లంలోనూ పరభాషలోనూ మాట్లాడుకుంటూ ఉంటారు, అలా చేయకూడదు మేడం. ఈ విషయంలో మనము తమిళులను చూసి కొంచెం నేర్చుకోవాలి మేడం. తమిళులు ఏ మతం వారైనా కూడా వారు తమిళంలోనే మాట్లాడతారు.
0: అవును,
1: వేరే భాషలో మాట్లాడుకోరు వాళ్ళు. అవును మేడం, వారికి భాషాభిమానం చాలా ఎక్కువ. వారిని చూసి కూడా మనం కొంతవరకు
0: నేర్చుకోవాలి.
1: తర్వాత సినీ తారలు, వెండి తెర తారలు, వీరు కూడా తెలుగు వారైనా కూడా ఆంగ్లంలోనో పరభాషలోనో మాట్లాడతారు, వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పు మేడం. ఈ విషయాలన్నీ చాలా మంది గమనించాలి.
0: అవునండి, ధన్యవాదాలండి అమృతవల్లి గారు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ.

0: అందరికి నమస్కారం. నా పేరు చరిత. ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఈరోజు నేను తెలుగు భాష దినోత్సవం యొక్క గొప్పతనం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29వ తేదీన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు ప్రముఖ తెలుగు భాష సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి. ఆయన తెలుగు భాషను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా వ్యావహారిక భాషకు ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగు మన మాతృభాష. మన భావాలను ఆలోచనలను ఎంతో అందంగా వ్యక్తపరచగల మధురమైన భాష తెలుగు. తెలుగు భాషకు గొప్ప చరిత్ర మరియు గొప్ప సాహిత్య సంపద ఉంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి కవులు తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. తెలుగు భాషలో ఎన్నో పద్యాలు, కథలు, పాటలు, సామెతలు మరియు జానపద గేయాలు ఉన్నాయి. తెలుగు మన సంస్కృతి, సాంప్రదాయాలు మరియు మన గుర్తింపును కాపాడుతుంది. అందుకే మనం ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ మన మాతృభాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. మన ఇంట్లో తెలుగులో మాట్లాడాలి, తెలుగు పుస్తకాలు చదవాలి, తెలుగు భాషను గౌరవించాలి. భవిష్యత్ తరాలకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేయాలి. తెలుగు మన భాష మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన గర్వం. కాబట్టి మనమందరం కలిసి తెలుగు భాషను ప్రేమిద్దాం, గౌరవిద్దాం, అభివృద్ధి చేద్దాం. దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
1: ఇప్పుడు ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల నుంచి డాక్టర్ సివి కృష్ణవేణి గారు వారి అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు. వారి అభిప్రాయాన్ని ఇప్పుడు విందాం.
2: నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సివి కృష్ణవేణి. కడప నాగరాజుపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల కోటిరెడ్డి మహిళా కళాశాలలో నేను కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలిని. యువవాణి అభిప్రాయ వేదికలో ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం గొప్పతనం, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గురించి నా అభిప్రాయాన్ని వెల్లడించాలనుకుంటున్నాను. ఈ కాలంలో తెలుగు మాట్లాడితే తక్కువగా చూడటం, ఇతర భాషలు మాట్లాడితే చాలా గొప్పగా చూడటం అన్నది మన జీవితాలలో చాలా సందర్భాల్లో మనం ఫేస్ చేసే ఉంటాము. తెలుగు ఒక మాతృభాష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకి వాళ్ళ వ్యావహారిక భాషలో ఆ శైలిలో మాట్లాడడం కూడా ఈ మధ్య కాలంలో జరగడం అన్నది చాలా మంచి విషయం. 29వ తేదీ ఆగస్టు గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మనము ఆ రోజుని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానికి కారణం తెలుగు భాషని సామాన్య ప్రజల్లోకి ఆయన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నా అభిప్రాయం చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడడాన్ని అవమానకరంగా భావించకుండా తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడితే అంత గొప్ప వాళ్ళు, అంత మనం గౌరవం ఇస్తున్నాము తెలుగు భాషకి అని అర్థం చేసుకోవాలి. ఒక మనిషి తెలుగులో మాట్లాడారు అంటే తెలుగు భాషకి వాళ్ళిచ్చే గౌరవం అని ఏ రోజైతే మనం

0: అనుకుంటామో ఆ రోజు ఇంకా చాలా సందర్భాలలో స్టేజుల పైన కూడా తెలుగు భాష ఇంకా ఉన్నత స్థానానికి చేరుతుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు అన్నట్టు, తెలుగు ఎప్పుడు తేనె వంటి, మకరందం వంటి తీయనైన భాష మన తెలుగు భాష. అందరూ వీలైనన్ని సందర్భాలలో తెలుగు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచపు అన్ని ప్రదేశాలలో చాటి చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: నమస్కారం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు తెలుగు భాష కోసం విశేషంగా కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. తెలుగు మన మాతృభాష. మన సంస్కృతి, సాంప్రదాయాలు, భావాలు తెలుగు భాషలో ఎంతో అందంగా ప్రతిబింబిస్తాయి. గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాషోద్యమం ద్వారా తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేశారు. మన తెలుగు భాషను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. రోజువారీ జీవితంలో తెలుగు చక్కగా మాట్లాడుదాం, చదువుదాం, రాద్దాం. తెలుగు వెలుగు మనందరి వెలుగు. తెలుగు భాష మన గర్వం. ధన్యవాదాలు.
3: తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి?
4: ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా.
5: నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం.
3: కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి?
4: కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది, ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే.
3: అంటే ఏంటి?
4: ఇన్ని అడుగు.
5: అర్థమైంది నాన్న.
4: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: మరికొందరు శ్రోతలు వారి అభిప్రాయాలు వినే ముందుగా ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం. గిడుగు వెంకట రామ్మూర్తి గారు, ఆయన సవర అంటే సౌర్య గిరిజనుల భాష విద్యాభివృద్ధికి కూడా కృషి చేశారు. తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం ద్వారా ఆయన సేవలను స్మరించుకుంటాము. గిడుగు వెంకట రామ్మూర్తి గారు తెలుగు భాషకు చేసిన సేవల వల్ల తెలుగు భాష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కూడా చిరస్థాయిగా మన గుండెల్లోనూ నిలిచిపోయారు. హలో,
8: నమస్తే అండి. సత్రసా జిల్లా కదిరి జీమోన్ సర్కిల్ రెడ్డిగారు నుంచి గోవింద గోవిందరాజు.
7: గోవిందరాజులు గారు, అభిప్రాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం అండి.
8: ధన్యవాదాలు.
7: మరి ఈ రోజు కార్యక్రమంలోని అంశం విన్నారా?
8: ఈ నెల 28 రాఖీ పండుగ, రక్షాబంధన్, 9 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు.
7: మీకు కూడా అండి.
8: అదే తెలుగు తీసుకోవాలా, అంతర్జాతీయ తెలుగు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష తెలుగుతో ప్రపంచంలోని తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. తేనె కన్నా తీయనిది తెలుగు భాష అని కవి కూడా రాసిందే, రాజకుమార్ సినిమా పాట కూడా ఉంది. అంతేకాకుండా దేశ భాషలన్నీ తెలుగు లెక్క అన్నారు మన సాయి సమరాంగ సార్వభౌములు శ్రీకృష్ణ దేవరాయలు మనము

0: ఆయన తెలుగులో పచ్చగా 5 నిమిషాలు మాట్లాడాలంటే మాట్లాడే పరిస్థితి, కానీ తెలుగులో మాట్లాడాలని చెప్పారు. కోరుతున్నాను అది ఒకసారి వేరే వాళ్ళ తరుపు కావాలని విషయం రాసి తెలుగులో సందర్భం పంపిస్తే ఫోన్ చేశాడు. తెలుగులో సందర్భం చేసిందని ఆయన డౌట్ వచ్చి మీ పేరు మీ పేరు పంపించే అడిగారు. అంటే తెలుగులో సందర్భం చేయడం కూడా అంత ఫీల్ అయిపోతాను, ఇంగ్లీష్ పేరు సందర్భం చేసే ఆలోచన వస్తుంది. తెలుగు బాగా నేర్చుకుందాం, మన వెంకయ్యనాయుడు గారు కూడా ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు కదా, మన తెలుగు భాష యాస కట్టి కొడుతూ మన తెలుగు సంప్రదాయాలు పాటించాలి. ఎందుకంటే మనం కంప్యూటర్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీ అంత అభివృద్ధి చెందినామని మనము ఏ ఓపెన్ కనీసం కంప్యూటర్ ఓపెన్ చేయాలన్నా తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు చిత్రల ప్రకారం మనం పాటిస్తున్నాం.
1: అవునండి,
0: అంటే తెలుగు గొప్పదనం అది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు కదండి మన తెలుగును, కొంచెం తెలుగు మాట్లాడిన నామోషా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా ఇందుకు మమ్మీ డాడీ బదులు స్వచ్ఛంగా అమ్మా నాన్న అని పిలిచి ఆంటీ అంకుల్ అత్తయ్య మామయ్య అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ మనం అలవాటు
1: పడుతుంది,
0: చాలా అలవాటు పడింది తెలుగు తెలుగు తేట తెలుగు. అమెరికా వాళ్ళక తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు,
1: కానీ
0: మనము ఇంగ్లీష్ మాట్లాడే క్లియర్ గా అయిపోతున్నాం. సపోజ్ మార్నింగ్ 8:00 అంటారు కానీ తెలుగు 8 గంటలు అనే అలవాటు లేదు. బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం అని చెప్పచ్చు, అట్లా లేదే లేదు, అంతా తెలుగులోనే. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు జడ్జిమెంట్ తీర్పులు కూడా ఆ తెలుగులోనే వస్తున్నాయని తెలిసే ఉంటుంది.
1: అవునవును,
0: అన్ని భాషల్లో ఆ తెలుగులో మాట్లాడడం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు క్షీణిస్తున్న భాష చాలా మంది బాధపడుతున్నారు, కానీ అందరికీ తెలుగు సందర్భంగా ప్రతి ఒక్కరు తెలుగుని ప్రోత్సహించి తెలుగులో మాట్లాడేయడానికి సన్నగించాలని కోరుతున్నాం. ఇంకా కాన్వెంట్లలో తెలుగు కూడా ఒక భాషగా చెప్పి తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కాదు తెలుగులో మాట్లాడేది మర్చిపోకూడదు.
1: ఓకే అండి, ఓకే, ధన్యవాదాలు గోవిందరాజులు గారు. ఇంకొకరికి అవకాశం ఇద్దాము. ఓకే అండి,
0: మరొకసారి రక్షాబంధన రాఖీ శుభాకాంక్షలు.
1: మీకు కూడా అండి, మీకు కూడా అండి. మరికొందరు శ్రోతలు వారి అభిప్రాయాలు వినే ముందుగా మరొక చిత్రగీతం విందాం.

0: అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించిన మహనీయుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు గారిని గుర్తు చేసుకుందాం. ఈయన వ్యవహారిక భాషా ఉద్యమానికి పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రజలు మాట్లాడే సరళమైన తెలుగులోని రచనలు విద్య ఉండాలని ఆయన గట్టిగా కృషి చేశారు. అప్పటి వరకు ఉన్న క్లిష్టమైన గ్రాంధిక భాష వల్ల విద్యార్థులు పడిన ఇబ్బందులను గుర్తించి అందరికీ అర్థమయ్యే వ్యావహారిక తెలుగుకు ప్రాధాన్యం కల్పించారు. అంతేకాక గిరిజనులు సవర భాషను కూడా పరిశీలించి ఆ భాషకు సంబంధించిన వ్యాకరణాన్ని నిఘంటును రూపొందించి వారి భాషా సంరక్షణకు కూడా విశేష సేవ చేశారు. తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేసిన ఈ మహనీయుడి కృషి మన తెలుగు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: తెలుగు భాష గొప్పతనం గురించి నా యొక్క అభిప్రాయం ఏంటంటే, మాతృభాష అనేది తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన మాతృభాషను కూడా మనంతే గౌరవించాలి. అలాగే తెలుగు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ భాష కావచ్చు, ఎవరి భాష అయినా వారికి అది గొప్పది. కానీ మనం తెలుగు భాష తక్కువ చేసి మాట్లాడకూడదు. తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంటుంది. తెలుగు భాష సంస్కృతం నుండి ఆవిర్భవించినది. అందులో

ఇంతవరకు శ్రోతలు వారు పంచుకున్న వారి అభిప్రాయాలను విన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలందరికీ ధన్యవాదాలండి. ఇదండి ఈనాటి అభిప్రాయ వేదిక కార్యక్రమం. ఇంతటితో ముగిసింది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాట తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మన మాతృభాషను కాపాడుతూ భావితరాలకు అందించడం ద్వారా తెలుగు భాష వైభవాన్ని చిరస్థాయిగా నిలబెట్టాలి. ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నేను శ్రీలత. నమస్తే. యువవాణి యువతి యువకుల కార్యక్రమం. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ సమర్పణలో, 8:00 చిత్రసీమ, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి రిలే, 9:30 చిత్రసీమ అలనాటి గీతాలు వింటారు, రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు.

0: ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజని. ఇందులో జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు వింటారు. 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీమతి వి బాల త్రిపుర సుందరి. 7:15 కాంతి రేఖలు, ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, అనంతరం కృత్రిమ మేధ, వివిధ రంగాలపై దాని ప్రభావం అనే అంశం గురించి డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయం ధారావాహిక 6వ భాగం వింటారు. చివరగా ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన మధుమేహం కారణాలు ఆయుర్వేదం చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ ఎ చాంద్ భాషా గారి ప్రసంగం కూడా వినవచ్చు. ఇక ఉదయం 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, ఉదయం 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి డిస్ట్రిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అధికారిణి హారిక గారితో పరిచయం వింటారు. 10:27 వాట్సాప్ మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీ మధురం మణి అయ్యర్ గాత్రం వింటారు. 12:40 ఉత్తరాల మనోరంజని. మధ్యాహ్నం 1:30 మహిళా భారతి, ఇందులో బ్రహ్మంగారి తత్వప్రభ 5వ భాగం వింటారు. అనంతరం లలిత గీతాలు కూడా వినవచ్చు. మధ్యాహ్నం 2:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణిలో యువరంజని ఉద్యోగ వార్తలు వినవచ్చు. 6:30 పల్లె ప్రాంతాలు, ఇందులో సత్య హరిశ్చంద్ర, రంగస్థల పద్యనాటకం, నక్షత్రకుని పాత్ర, శ్రీ జి వెంకటరమణారెడ్డి పాడిన పద్యాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 7:15 కిసాన్ వాణి, ఇందులో వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఆకాశవాణి తిరుపతి సమర్పణలో కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ సమర్పణలో. రాత్రి 10:30 జానపద కథాగేయం అర్ధనారీశ్వరం యక్షగానం, గానం శ్రీ కె ఉదయ్ కుమార్ బృందం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05, ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashvani, the news read by Valsa Williams. In Nepal, 7 persons have lost their lives while 384 tourists, including over 100 Indians, are missing after a massive flash flood swept through the northern part of the Himalayan nation today. The flood surged through the Bhotekoshi River this morning, coming from the direction of Tibet. Preliminary information suggests that the flash flood was caused by an earthquake, triggering an avalanche with melted snow pouring into the Bhotekoshi River. The sudden rise in water caused widespread destruction at Timure in the Rasuwa district bordering Tibet and the nearby Shafrubesi area, with vehicles, goods and other property washed away. According to the Nepal Tourism Board, the missing include 291 foreign nationals and 93 Nepali citizens.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్టవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ భవనాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వివరాలు. వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1వ తేదీ నుంచి రాష్టవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి

0: అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించొచ్చన్నారు. వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్టమంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్టంలో ప్రతి కుటుంబం విద్యా వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్దం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమకు చెందిన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న వాడాలరేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల బోట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. బోటు యజమాని సోదరుడితో అధికారులు మాట్లాడి వివరాలు నిర్దారించారన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ జేడీ, ఎఫ్డీఓలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో కుటుంబాల్లో ఊరట లభించింది. వారిని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలో 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కౌశలం జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 800 మంది నిరుద్యోగ యువతతో పాటు గ్రీన్ టెక్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రాష్టంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ కౌశలం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఉపాధి కల్పించబడిందని చెప్పారు. రాష్టంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషల్లో శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: కౌశలం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రం హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణ గ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
0: అమరావతి శాసనసభ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించి అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధుల బృందంతో రాష్ట సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. శాసనసభ భవనం పైన ప్రత్యేక టవర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమరావతి రాజధాని మొత్తాన్ని వీక్షించేలా నిర్మాణ రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 265 శాసనసభ స్థానాలు, 110 శాసనమండలి స్థానాలకు అనుగుణంగా శాసనసభ భవనాన్ని డిజైన్ చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన కార్యనిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించనున్నామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవామూర్తి మదర్ థెరిసా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మదర్ థెరిసా జయంతి సందర్భంగా ఈరోజు విజయనగరం క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంగాని దేశం వచ్చి కలకత్తా వంటి మహానగరంలో కష్టంలో ఉన్న అభాగ్యులకు అనేక రకాల సేవలు అందజేసిన మాతృమూర్తి మదర్ థెరిసా అన్నారు. కలకత్తాలో మిషన్ ఆఫ్ చారిటీని స్థాపించి నిస్సహాయులు, అనాథలతో పాటు కుష్ఠురోగులకు సైతం సేవలు అందజేసిన గొప్ప మనసున్న మనిషి, సేవకురాలు అని కొనియాడారు. మదర్ థెరిసా నిస్వార్థ సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు.

0: పవిత్ర మిలాదున్ నబీ పండుగను రాష్ట వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని గోపాలపట్నం తాహా మసీద్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సర్వ మానవాళికి ఎంతో పవిత్రమైన రోజని కొనియాడారు. ప్రవక్త బోధించిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం ప్రపంచానికి ఆదర్శనమని, ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. సమాజంలో హింసను రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో మిలాదున్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళంలో జామియా మస్జిద్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయా వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం ద్వారా నంద్యాల జిల్లా రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 181,968 మంది రైతులు పీఎం కిసాన్ లబ్దిదారులుగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడి విషయంలో ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 2026 సంవత్సరానికి సంబంధించి పీఎం కిసాన్ తొలివిడతగా జులై నెలలో జిల్లాలోని రైతులకు 36,26,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు. విత్తనాల కొనుగోలు, సస్యరక్షణ చర్యలు, పంటల యాజమాన్యం వంటి వ్యవసాయ అవసరాలకు ఈ మొత్తాన్ని రైతులు వినియోగించుకోవచ్చునని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి మోహన్రావు వివరిస్తూ,
1: గౌరవ ప్రధానమంత్రి గారు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 2వ తారీఖు లోపు సొంత భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ వర్తించే విధంగా గైడ్ లైన్స్ అన్ని కూడా తయారు చేయబడి ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంజీవిని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్టంలోని 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆరోగ్య ఐఎంఏ సంస్థయ స్వాస్థ్య సంచేతన ప్రఖ్యాపిత. నభేతవ్యం నచ సంక్షోభ కరణీయ సర్వైహి కేవలం జాగరూకతా పరిపాలనీయ ఇతి సంస్థయ ఉద్ఘోషితం. టోరంటో నగరే విత్తమంత్రిణ ఉద్ఘోష తీవ్ర నగరీకరణేన ప్రావిధిక క్రాంత్యా చ భారతస్య సంరచనాత్మకం రూపాంతరణం జాయమానమస్తి. అపి చ కొలంబో స్పర్ధాయాం శ్రీలంకా దళస్య దృఢ ప్రత్యాఘాత ఫాలో ఆన్ ప్రాప్య అపి చతుర్థ దివసాంతే భారతస్య ఉపరి షోడశ ధావనాంకానాం అగ్రత. అథ వార్తాః విశదీకృత్య. నేపాలదేశస్య రసువాక్షేత్రె అద్య ప్రాతః భోటె కోశీ నద్యాం ఆగతేన ఆకస్మిక జలాప్లావేన మహతీ విభీషికా సంజాతా, యత్ర శతాధికాన్ భారతీయ పర్యటకాన్ సమేత్య చతురశీత్యధిక త్రిశతం పర్యటకాః విలుప్తాః. నేపాల పర్యటన పరిషదః అనుసారం విలుప్తేషు చతురశీత్యధిక త్రిశతం పర్యటకేషు ఏకనవత్యధిక ద్విశతం వైదేశిక నాగరికాః అథ చ త్రినవతిః నేపాలీ నాగరికాః సంతి. వైదేశికేషు భారతస్య పంచాధిక శతం పర్యటకానతిరిచ్య బ్రిటేన్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ దేశానాం నాగరికాః సమ్మిలితాః. పర్యటన మండలేన స్పష్టీకృతం యత్ ఏతే అంకాః ప్రాథమికాః సంతి, సహైవ యాత్రాభికరణైః స్థానిక ప్రశాసన సంస్థాభిః సహ తేషాం ప్రమాణీకరణం క్రియమాణమస్తి. జలాప్లావేన రసువాక్షేత్రే వ్యాపకః వినాశో జాతః యేన పర్యటకానాం సురక్షాం విషయీకృత్య గభీర చింతా సముత్పన్నా. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య స్వకీయ నేపాల సమకక్షేణ ప్రధానమంత్రిణా బాలేంద్ర సాహేన సహ దూరభాషమాధ్యమేన వార్తాం అకరోత్. అథ చ నేపాలదేశే జలాప్లావేన సంజాతాయాం జనధనహానౌ గభీరం దుఃఖం చ ప్రాకటయత్. ప్రధానమంత్రి మోదీ సామాజిక సంచార పటలె అలిఖత్ యత్ అస్మిన్ సంకటకాలే భారతస్య జనాః నేపాలదేశేన సహ స్థితాః. సః అసూచయత్ యత్ భారతం నేపాలదేశాయ సర్వసంభవం మానవీయ సహాయ్యం ప్రదాతుం పూర్ణతయా సజ్జం వర్తతే. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ ఉభయోః దేశయోః సముద్ధరణ దళాని మిలిత్వా రక్షణ కార్యాణి కురువంతి. నేపాలదేశే సంజాతేన ఆకస్మిక జలాప్లావేన అథ చ గండక నద్యాః జలస్తరే ఆకస్మిక వృద్ధేః సంభావనయా బిహార సర్వకారేణ జలౌఘ పూర్వ సజ్జతా తీవ్రీకృతా. రాజ్యస్య షడ్ జనపదాః పశ్చిమ చంపారణ్, పూర్వ చంపారణ్, గోపాలగంజ్, సారణ్, ముజఫర్పూర్, వైశాలీ చేత్యాదయః ఉచ్చ సతర్కతాయాం స్థాపితాః సంతి. అపరత్ర సీతామఢీ, శివహర సహితానాం అన్యేషాం జనపదానాం మండలాధికారిణః అపి స్థితేః ఉపరి నిరంతరం సూక్ష్మేక్షికయా దృష్టిం స్థాతుం నిర్దిష్టాః. పశ్చిమ చంపారణ మండలస్థే బగహా క్షేత్రే అథ చ వైశాలీ మండలే నిమ్నభూమిక్షేత్రేషు నివసంతః జనాః శీఘ్రతయా సురక్షిత స్థానాని ప్రతి ప్రస్థాతుం నివేదితాః. గండక నద్యాం జలప్రవాహ వృద్ధేః సంభావనాం విలోక్య ఎన్డీఆర్ఎఫ్ దళం గోపాలగంజే, బేతియా నగరే చ నియోజితం. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ అవదత్ యత్ స్థితేః సూక్ష్మ నిరీక్షణార్థం ఏకా ఉచ్చస్తరీయ సమితిః గఠితా వర్తతే. భారతీయ చికిత్సక సంఘేన H1N1 ఇతి ఇన్ఫ్లుయెన్జా విషాణోః ప్రసారే సావధానేన భవితుం జనసాధారణం అభ్యర్థితం. సంఘేన ఉక్తం యత్ సంక్రమణానాం ప్రభావః సౌమ్యః తథా స్వయమేవ శమ్యమానః అస్తి, అతః భయక్షోభే వా న కోపి హేతుః వర్తతే. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామన్ అద్య ప్రావోచత్ యత్ భారతం విశ్వస్మిన్ తీవ్రతమగత్యా ప్రవర్ధమానా ప్రముఖార్థ వ్యవస్థా వర్తతే. సహైవ అత్ర నిరంతర వికాసః వర్ధమానః ఉపభోగః సుదృఢం పుంజీ విపణితంత్రం చేత్యేతేషాం అద్వితీయం సంయోజనం దృశ్యతే. అద్య కనాడాదేశస్య టోరంటో నగరే భారతీయ వ్యాపార సముదాయస్య ప్రముఖ సదస్యాన్ సంబోధయంతి శ్రీమతి సీతారామన్ అవదత్ యత్ భారతస్య ఏతత్ రూప

0: పల్లె ప్రాంతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పల్లె ప్రాంతాల్లో శ్రీమతి సి వెంకటలక్ష్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: ముద్దనూరు సంతలో ముద్దనూరు సంతలో ముద్దాలంగటి.

పులివెందల సంతలో పులివెందల సంతలో పూల అంగడికాడు రంగే వేసర కోలన్న తని అక్కే వేసర కోలన్న పులివెందల సంతలో పులివెందల సంతలో పూల అంగడికాడు.

మీరింతవరకు శ్రీమతి సి వెంకటలక్ష్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. రేపటి పల్లె ప్రాంతాల్లో సత్యహరిశ్చంద్ర, రంగస్థల పద్యనాటకం నక్షత్రకుని పాత్ర, శ్రీ జి వెంకటరమణ పాడిన పద్యాలు వినవచ్చు. ఈనాటి పల్లె ప్రాంతాలు ఇంతటితో సమాప్తం.

ఈ నెల 28వ తేదీ శుక్రవారం 9:30 డాక్టర్ గారి సలహాలు. లైవ్లో దంత సమస్యలపై శ్రోతల సమస్యలకు దంత వైద్య నిపుణురాలు ప్రియాంకాపాలెం గారు సమాధానాలిస్తారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

పిల్లల్లో కలుపు మందుల వినియోగం, అలాగే పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. పలు పంటల్లో పురుగులు, తెగుళ్లు, ఎలుకలు మొదలగు వాటి ద్వారా కలిగే నష్టం కన్నా కలుపు వలన కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇవి పంట దిగుబడి నష్టంతో పాటు పంట నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అలాగే పంటలను ఆశించే వివిధ రకాలైన పురుగులకు, తెగుళ్లకు, సూక్ష్మజీవులకు ఆశ్రయమిస్తాయి. పశువుల ఆరోగ్యం, దాంతోపాటు పాల ఉత్పత్తిపై కూడా వీటి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుత కాలంలో కూలీల కొరత, అధిక కూలీ ధర వలన కలుపు నివారణ వ్యయం బాగా పెరిగిపోతోంది. దీనివలన కలుపు మందుల వినియోగం తప్పనిసరిగా మారింది. తక్కువ ఖర్చుతో సరైన సమయంలో సమర్థవంతంగా కలుపు నివారణకు వివిధ పంటలలో చాలా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. కలుపు మందులు వాడే సమయాన్ని బట్టి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ప్రీ ప్లాంటింగ్, దీన్నే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. అంటే పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందులు. అలాగే రెండవది పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఇది పంట లేదా కలుపు మొలచిన తరువాత వాడే మందులు. ముందుగా పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందుల్లో మూడు రకాల కలుపు మందులు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే, మొదటిది భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందులు. రెండవది భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు. తర్వాత పంటలను విత్తిన వెంటనే లేదా నాటిన వెంటనే కలుపు మొక్కలు, అలాగే పంట మొలవక ముందే వాడే కలుపు మందులు. భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందుల గురించి చూసినట్లయితే, ఈ రకమైన కలుపు మందులు తొలకరి వర్షాలకు మొలచిన మొండిజాతి కలుపు మొక్కలు, ఉదాహరణకు గరిక లేదా తుంగ ఇలాంటివన్నమాట. ఏకవార్షిక కలుపు మొక్కలు ఇవేంటివంటే, వయ్యారి భామ కలుపు మొక్కల్ని ఏకవార్షిక కలుపు మొక్కలు అంటారు. ఇటువంటి వాటిని నాశనం చేయటానికి లేదా భూమి లోపల రైజోమ్లను బలహీనం చేసేందుకు వాడటానికి అనువైనవి. ఉదాహరణకు పారాక్వాట్, గ్లూఫోసినేట్, అమ్మోనియం మొదలైనవి. తర్వాత భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటటానికి వాడే మందులు గురించి చూసినట్లయితే, భూమిని దున్నుకుని విత్తనం వేయటానికి ముందు ఈ మందులను పిచికారీ చేసుకుని పైపైన గుంటకతో భూమిలో కలిసేటట్లు దున్ని 2 నుండి 7 రోజుల తర్వాత విత్తడం లేదా నాటడం చేయాలి. తర్వాత పంటలను విత్తిన వెంటనే, అంటే నాటిన వెంటనే కలుపు మొక్కలు లేదా పంట మొలవక ముందే వాడే కలుపు మందుల గురించి చూసినట్లయితే కనుక, ఈ మందులను తేమ ఉండేలా చూసి మెట్ట పంటలలో విత్తిన 2 రోజుల్లోపు భూమిపై పిచికారీ చేసుకోవాలి. వరిలో నాటిన 2 నుండి 7 రోజుల్లోపు ఇసుకలో కలిపి చల్లాలి. ఉదాహరణకు పెండిమిథాలిన్, అల్లాక్లోర్, అట్రజిన్, బ్యూటాక్లోర్, అలాగే ఆక్సిఫ్లోరోఫిన్ మొదలైనవి. తర్వాత పంట కలుపు మొలచిన తర్వాత వాడే మందుల గురించి, అంటే పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందుల గురించి చూసినట్లయితే, వీటిలో కూడా 2 రకాల మందులు ఉంటాయి. అవి ఏంటివి అంటే, కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో లేదా పంట విత్తిన 15 నుండి 30 రోజుల్లోపు వాడేవన్నమాట. ఇవి ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఈ మందులను పంట విత్తటానికి, అంటే నాటటానికి ముందు వాడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందును వేయాలి. అదే అది వాడినప్పుడు ఈ కలుపు మందు వేస్తే అసలు పంటకి నష్టం కలుగుతుంది. అందుకని ఆ విధంగా కాకుండా ఆ పంట విత్తటానికి ముందు వేయనప్పుడు మాత్రమే ఇది ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు వరి పంటకు ఏ విధమైన మందులు వాడుకోవచ్చు అంటే గనక, బిస్పైరిబాక్ సోడియం, అలాగే పెనాక్సిలం, పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్, 2 లేదా 4 డి సోడియం సాల్ట్, అలాగే 2 లేదా 4 డి ఎమైనో సాల్ట్ మొదలైనవి ఏదో ఒకదానిని ఈ వరి పంటకు మనం వాడుకోవచ్చు. అలాగే అపరాల పంటలకు చూసుకున్నట్లయితే గనక, క్విజాలోఫాస్ ఇథైల్, ఫినాక్సిప్రాస్ ఇథైల్, ప్రొపిక్విజాఫాస్ ఇథైల్ ఇలా మొదలైనవి ఈ అపరాల పంటలకు వాడుకోవచ్చు. అదే మొక్కజొన్న పంటకు కనుక చూసినట్లయితే, అట్రజిన్, టెంబోట్రయాన్, టోప్రామిజిన్, హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ వీటిని మొక్కజొన్న పంటకి వాడుకోవచ్చు. వీటిలో ఏదో ఒక మందులు మాత్రమే వాడుకోవాలి. ఈ మందులు కూడా నాటటానికి ముందు ఎటువంటి కలుపు మందులు వాడనప్పుడు మాత్రమే ఈ మందులు వాడుకోవాలి. తర్వాత పంట అలాగే కలుపు ముదిరిన తర్వాత వాడతగిన మందులు. వర్షాల వలన పంట తొలిదశలో గుంటక వాడలేనప్పుడు కూడా కలుపు ముదిరిపోయి పంటల్లో నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని రకాలైన కలుపు పైన వాడే మందులను ఉపయోగించి పంటలకు నష్టం కలగకుండా కలుపును నాశనం చేయవచ్చు. ఉదాహరణకు ప్రత్తి, కంది పంటల్లో విత్తిన 60 నుండి 90 రోజుల వరకు పారాక్వాట్ లేదా గ్లూఫోసినేట్ అమ్మోనియం కలుపు మందులను కలుపుపై మాత్రమే పడే విధంగా పిచికారీ చేసి నాశనం చేసుకోవచ్చు. ఈ మందులను పండ్ల తోటలు, కలప తోటలు, పంట లేని బీడుభూములు,
రోడ్ల పక్కన అలాగే ఖాళీ స్థలంలో కూడా వాడుకోవచ్చు. ఈ కలుపు మందుల సామర్థ్యం పెరగటానికి, పంటల్లో నాణ్యత దెబ్బతినకుండా ఉండటానికి, పర్యావరణానికి హాని కలగకుండా ఉండటానికి వాటి వాడకంలో పలు జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందులు, శిలీంద్ర నాశినులు ఇతర రసాయన మందుల కంటే కలుపు మందులు భిన్నమైనవి. పంటలకు సూచించినట్లుగా సరైన కలుపు మందు నిర్దేశించిన మోతాదులో సమయంలో వాడకపోతే కనుక కలుపు నివారణ జరగకపోవటమే కాక పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పత్తి పంటలో కాని పరిసరాల్లో కాని 2-4D కలుపు మందును వాడితే ప్రతి ఆకుల ఆకారం మారిపోతుంది. అట్రజిన్ కలుపు మందును అపరాల్లో వాడితే మొలక శాతం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి కలుపు మందుల ఎంపిక అలాగే వాడకంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటే విత్తనం వేసిన 48 గంటల్లోపు పిచికారీ చేసేవన్నమాట. ఇవి

పంటలకు సిఫారసు చేసిన కలుపు మందులను సరైన మోతాదులో సరైన సమయంలో వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులను విత్తనాలు నాటిన లేదా విత్తనాలు వేసిన 48 గంటలలోపు వాడాలి. ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు నేలలో సరైన తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఈ మందులు పొలంలో

0: చేసుకోవాలి. పారాక్వాట్ వంటి కలుపు మందులను మురికి నీటిలో కలిపి వాడకూడదు. మురికి నీటిలో కలిపి వాడితే మందు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక పంటలో కలుపు నివారణకు ఒకే రకమైన కలుపు మందులు ఎక్కువసార్లు వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు నిరోధక శక్తిని పెంచుకుంటాయి. వివిధ రకాల పనితీరు కలిగిన కలుపు మందులను మార్చి మార్చి వాడుకోవాలి. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందు పిచికారీ చేయకూడదు. పంట వరసల మధ్య కలుపు నివారణకు పారాక్వాటు వంటి కలుపు మందు వాడినప్పుడు డోమ్ లేదా హుడ్ను తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే పంట మొక్కలపై కలుపు మందు పడి నష్టం జరగకుండా ఉంటుంది. గాలి వేగం, దిశను బట్టి కలుపు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ చేసే వ్యక్తి ఒంటిపై పడకుండా గాలి దిశతో పాటుగా పిచికారీ చేసుకోవాలి. పొలం పక్కన ఉండే ఇతర పంటలపై పడకుండా జాగ్రత్త పడాలి. అలాగే పురుగు మందులను, కలుపు మందులను వేరుగా నిల్వ చేసుకోవాలి. ఆహార పంటలపైన, పశువుల మేత కోసం వాడే పంటల మీద వీటిని వాడినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాతే పంటలను కోయాలి. ఖాళీ కలుపు మందు డబ్బాలు వెంటనే గొయ్యి తీసి పాతిపెట్టి నాశనం చేయాలి. స్ప్రేయర్లను శుభ్రమైన నీటిలో 1-2 సార్లు కడగాలి. కలుపు మందు పిచికారీ తర్వాత సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. పిచికారీ సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు. ఆహార పదార్థాలతో పాటు కలుపు మందులు రవాణా చేయకూడదు. చిన్నపిల్లలతో పిచికారీ చేయించకూడదు. కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. వెళ్లేటప్పుడు వాడిన కలుపు మందు డబ్బాను కూడా తీసుకువెళ్తే విరుగుడు మందు త్వరగా ఇవ్వటానికి వైద్యులకు సులువవుతుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
2: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.

0: ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో వినండి. ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో.
1: రేపటి కాంతిరేఖల్లో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన మధుమేహం కారణాలు, ఆయుర్వేదం చికిత్స. ఈ అంశం గురించి డాక్టర్ ఏ చాందుభాషా గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువ భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషీ నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTB స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్

ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో ఒక పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 మంది గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్ళి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు.

త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్ధిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2,500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి పంట సీమలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో వినూత్న సాంకేతిక అభివృద్ధిలో అంకుర కెనరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ మహేష్ బాబు గారి ప్రసంగం, అనంతరం రైతులకు సూచనలు వింటారు. ముందుగా విందాం, వ్యవసాయంలో వినూత్న సాంకేతిక అభివృద్ధిలో అంకుర కెనరాల ప్రాముఖ్యత, డాక్టర్ మహేష్ బాబు గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి మహేష్ బాబు. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు నందు విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే, వ్యవసాయంలో వ్యవసాయ స్టార్టప్ మరియు వ్యవసాయ అంకుర కేంద్రాల యొక్క ప్రాముఖ్యత. ముందుగా ఈ వ్యవసాయ స్టార్టప్ మరియు వ్యవసాయ అంకుర కేంద్రాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలతో, సాంకేతికతో మరియు వ్యాపార నమూనాలతో వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని వ్యవసాయ స్టార్టప్ అని అంటారు. అలాగే వ్యవసాయ అంకుర కేంద్రాలంటే కొత్త వ్యవసాయ వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించి ఆలోచనలు విజయవంతమైన వ్యాపారాలుగా మారుస్తూ సాంకేతిక సహాయాన్ని, శిక్షణను, మార్గదర్శకత్వాన్ని మరియు ఆర్థిక సహాయాన్ని అందించే కేంద్రాలను వ్యవసాయ అంకుర కేంద్రాలు అని అంటామన్నమాట. ఈ వ్యవసాయ స్టార్టప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే,

వ్యవసాయ రంగంలో నవీనత, ఉత్పాదకత, విలువల జోడింపు మరియు ఉపాధి అవకాశాలను పెంచడం ఈ వ్యవసాయ స్టార్టప్ల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవసాయ స్టార్టప్లు రైతులకు ఎలా ఉపయోగపడతాయంటే, రైతులకు మార్కెట్ లింకులు కల్పించడం, ఉత్పత్తికి విలువల జోడింపు, నేరుగా వినియోగదారుల వద్ద విక్రయం చేయడం మరియు ఆధునిక సాంకేతికతలను అందించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుతాయన్నమాట. అదేవిధంగా వ్యవసాయ అంకుర కేంద్రాలు ఏ విధమైన సేవలను అందిస్తాయో చూసినట్లయితే, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని, వ్యాపార ప్రణాళిక తయారుకు కావలసిన సహకారాన్ని, శిక్షణను మరియు మార్గదర్శకత్వాన్ని, ప్రారంభ పెట్టుబడులను, తర్వాత నెట్వర్కింగ్, మార్కెట్ లింకులు వంటి సేవలను అందిస్తాయి. అలాగే ఈ వ్యవసాయ అంకుర కేంద్రాల యొక్క ఆవశ్యకత చూసినట్లయితే, మామూలు మిగతా రంగాలు చూస్తే పట్టణ ప్రాంతాల్లోని 80% మంది ప్రజలు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక, వైద్య, ఇంజనీరింగ్, ఐటీ, ఇంధన, బ్యాంకింగ్, ఆటోమొబైల్, విమానయాన, మార్కెటింగ్, చిల్లర వర్తకం, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలు వెల్లివిరుస్తున్నాయి. ఈ ఆవిష్కరణలతో ప్రజలకు వివిధ రకాల సేవలు సులువుగా అందుతున్నాయి. ప్రభుత్వాలు సైతం అంకుర సంస్థల ద్వారా ఆయా రంగాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ అంకుర సంస్థలు ఆవిష్కరిస్తున్న ఉత్పత్తులు, పరికరాలు, సేవలు అనేక అపరిష్కృత, సాధ్యం కాని సమస్యల్ని సైతం సునాయసంగా పరిష్కరిస్తున్నాయన్నమాట. ఇది ఇలా ఉండగా, వ్యవసాయం జీవనాధారమైన గ్రామీణులకు అవసరమైన ఆవిష్కరణలు పెద్దగా రావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర వ్యవసాయ శాఖ దేశవ్యాప్తంగా వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు చేయూతనిచ్చే విధంగా వ్యవసాయంలో అంకుర సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించిందన్నమాట. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ అంకుర కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఎవరు ఈ వ్యవసాయ అంకుర కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారు చూసినట్లయితే, ICAR అంటే ఇందా చెప్పుకున్నాం కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, అలాగే నాబార్డు, అలాగే RKVI రఫ్తార్ ప్రాజెక్టు కింద స్టార్టప్ ఇండియా కావచ్చు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కావచ్చు, అలాగే మేనేజ్ అంటామన్నమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇది హైదరాబాద్లో ఉంది. వాళ్ళు కూడా ఈ RKVI ప్రాజెక్టు ఒక సెంటర్ను ప్రారంభించడం జరిగిందనమాట. అలాగే మనకు దగ్గరలో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఒక కేంద్రం ఉందన్నమాట. ఈ కేంద్రం ద్వారా ఈ వ్యవసాయ స్టార్టప్ను ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. సో ఎవరికైనా ఈ జిల్లాలో వ్యవసాయ స్టార్టప్ను ప్రారంభించాలంటే, మన దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కానీ, లేకుంటే మనకు తిరుపతిలో ఉన్న అగ్రి బిజినెస్ ఇంక్యుబేటర్ వ్యవసాయ అంకుర కేంద్రాన్ని కానీ సంప్రదించవచ్చు. సో ఏ రంగాల్లో ఈ స్టార్టప్ అనేది చేపట్టవచ్చు అని చూసినట్లయితే, పంట ఉత్పత్తి కావచ్చు, స్పాట్ ఫార్మింగ్ కావచ్చు, కోళ్ళు, డైరీ, చేపల ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, విలువల జోడింపు, డిజిటల్ వ్యవసాయ సేవలు, ఈ వ్యవసాయ సేవలు అప్లికేషన్స్, డ్రోన్స్ వంటివి కావచ్చు, వ్యవసాయ యంత్రాల అద్దె సేవలు కావచ్చు, సేంద్రీయ వ్యవసాయం మరియు బయో ఇన్పుట్స్ వంటి వాటిల్లో రైతులు ఈ వ్యవసాయ స్టార్టప్ను అనేది ప్రారంభించవచ్చు. సో వ్యవసాయ అంకుర కేంద్రాల్లో ఉన్న పథకాలను చూస్తే, మేజర్గా మనకు 2 రకాల పథకాలు ఉన్నాయన్నమాట. అందులో ఒకటి చూస్తే ఏంటంటే, విత్తన పూర్వ దశ అంటే ఎవరికైనా ఒక రైతుకు కావచ్చు, యువతకు కావచ్చు, విభిన్నమైన ఆలోచనతో అంకుర సంస్థను ఏర్పాటు చేసి ఉత్పత్తి, సేవలు, పరికరాలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారి కోసం ఈ పథకం తోడ్పడుతుందన్నమాట. ఇందులో వారు ఎంపిక చేసుకున్న యువత కావచ్చు, రైతులు కావచ్చు, వారు ఎంపిక చేసుకున్న అంశంపైన 8 వారాల పాటు శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో వాళ్లకు

0: నెలకు 10,000 రూపాయల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. అంకుర సంస్థ ధర ఉత్పత్తి, సేవలు మరియు పరికరాల రూపకల్పనకు అవసరమైన నిధులను వారు ఎంపికైతే వారి ఆలోచన ఏదైతే ఉందో అది బాగుంది అని ఒక కమిటీ ద్వారా ఎంపిక చేస్తే 5 లక్షల వరకు వాళ్ళకు ఈ ఆర్థిక సహకారం, ఆర్థికంగా నిధులు అందించడం జరుగుతుందన్నమాట. తర్వాత విత్తన దశ పథకం. ఈ విత్తన దశ పథకంలో ఏమవుతుందంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణను చేసి వివిధ రకాల సమస్యలతో మరుగున పడిన ఆవిష్కరణలకు జీవం పోసేందుకు ఈ పథకం తోడ్పడుతుందన్నమాట. ఇందులో సదరు రైతుకు కానీ యువతకు కానీ ఆవిష్కరించిన ఉత్పత్తి, సేవలు మరియు పరికరాలను పరిశీలించి వాటిని మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణ, పారిశ్రామిక రంగ నిపుణుల సాంకేతిక సహకారం, మార్కెటింగ్, విస్తృత స్థాయి మార్కెట్ అనుసంధాన అవకాశాలను చూపడంతో పాటు ఉత్పత్తిని రైతు చెంతకు తీసుకెళ్లేందుకు వారికి 25 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. సో ఈ విత్తన దశలో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు చేసి వివిధ రకాల సమస్యలతో మరుగున పడిన ఆవిష్కరణలకు జీవం పోసేందుకు ఈ విత్తన దశ పథకం దోహదం పడుతుందన్నమాట. ఇందులో సదరు రైతుకు కానీ యువతకు కానీ వారు ఆవిష్కరించిన ఉత్పత్తి కానీ, సేవలు కానీ మరియు పరికరాలను పరిశీలించి వాటిని మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణ, పారిశ్రామిక రంగ నిపుణుల సాంకేతిక సహకారం, మార్కెటింగ్ మరియు విస్తృత స్థాయి మార్కెట్ అనుసంధానం అవకాశాలను చూపడంతో పాటు ఉత్పత్తిని వారి నుంచి కస్టమర్స్, రైతులకు తీసుకెళ్లేందుకు అవసరమైన 25 లక్షల రూపాయల వరకు సహకారాన్ని అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ వ్యవసాయ స్టార్టప్ల వల్ల కలిగే లాభాలు చూస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, వ్యవసాయ రంగం సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది, తర్వాత ఆహార భద్రత కావచ్చు మరియు ఎగుమతులు అనేది పెరగడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా ఈ వ్యవసాయ అంకుర సంస్థల యొక్క వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే మన ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది, ఉపాధి అవకాశాల సృష్టి కూడా ఈ వ్యవసాయ అంకుర కేంద్రాలతో కల్పించడం జరుగుతుంది. ఈ అంకుర వ్యవసాయ అంకుర కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాల సృష్టి కూడా జరుగుతుంది. అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులు పెంచడం, మార్కెట్ లింకులు ఏర్పాటు చేయడము, తర్వాత గ్రామీణులకు అవసరమైన తోడ్పాటు ఈ కేంద్రాల ద్వారా అందుతుందన్నమాట. వ్యవసాయ వ్యవస్థను ఈ అంకుర కేంద్రాల ద్వారా బలపరచడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రైతులు తమ ఆలోచనలు, నూతన ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని నెక్స్ట్ దశలోకి, కొత్త దశలోకి తీసుకెళ్ళాలి, వేరే దశలోకి తీసుకెళ్ళాలి, వాటిని మెరుగుపరచాలి అంటే మీరు కేవీకే మన కృషి విజ్ఞాన కేంద్రాన్ని కానీ లేకుంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతిలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ అంకుర కేంద్రాన్ని సంప్రదించగలరు, లేకుంటే హైదరాబాద్లో నామ్ అనే సంస్థలో ఈ ఏఐడియా అనే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది, అలాగే మేనేజ్ పక్కనే ఉండే మేనేజ్ సంస్థలు కూడా ఈ ఇలాంటి రకమైన అంకుర సంస్థలు అనేది ఉండడం జరిగింది అన్నమాట. సో ఉండడం జరిగింది, ఉన్నాయి కాబట్టి మీరు మనకు దగ్గర ఉన్న సంస్థలను సంప్రదించి ఈ సేవలను పొందగలరు. ధన్యవాదాలు.
1: పంట సీమల్లో ముందుగా మీరు విన్న అంశం వ్యవసాయంలో వినూత్న సాంకేతిక అభివృద్ధిలో అంకుర కెనరాల ప్రాముఖ్యత. డాక్టర్ మహేష్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: శ్రీరాములయ్య చిత్రం నుండి కేజే యేసుదాస్ ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు విందాం రైతులకు కొన్ని సూచనలు.
1: సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సమస్య

పాశ్చాత్మక భూములు సాధారణ సాగు భూములకు భిన్నంగా ఉంటాయి. పంటల స్థిర అధికోత్పత్తిని సాధించటానికి ఈ భూములు ఆటంకాన్ని కలుగజేస్తాయి. సమస్యాత్మక భూములు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో సమస్యను సరిచేసి పంటల సాగుకు అనుకూలంగా మార్చి అధిక దిగుబడులను సాధించటానికి ఇప్పుడు చెప్పబోయే కొన్ని సూచనలను పాటించాలి. ముందుగా లోతు తక్కువ గలస అధికంగా ఉండే నేలల గురించి కొన్ని వివరాలు. ఈ నేలలు లోతు తక్కువగా ఉండటం అంటే 30 సెంటీమీటర్ల కంటే తక్కువ నీరు భూసారం పరిమితంగా ఉండటంతో వేరు పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచటానికి వాలుకు అడ్డంగా బోదెలు కాల్వలు నాగళ్లతో లేదా బెండ్ ఫార్మర్తో లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. 1 మీటరు మధ్య దూరంలో దుక్కి లోతుగా 3 సంవత్సరాలకొకసారి దున్నాలి. వీటితో పాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులు వేసి దిగుబడిని మనం పెంచుకోవచ్చు. తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు. వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంకమన్ను 20% కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి నేలల్లో దిగుబడిని పెంచటానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలుకోవాలి. ఈ చెరువు మట్టిలోని పెద్ద పెళ్లలను పగలగొట్టి చేను మొత్తంపై పలచగా చెల్లి భూమిలో కలియదున్నాలి. ఇసుక నేలల్లో చెరువు మట్టిని తోలిన తరువాత 200 కిలోల బరువు గల రోలర్ను 5-6 సార్లు నడిపించాలి. చెరువు మట్టి వేయటం వల్ల భూమిలో బంకమన్ను శాతం పెరుగుతుంది. అందువలన భూమికి నీటిని పోషక పదార్థాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాన్నైనా ఎకరాకు 20 క్వింటాల చొప్పున వర్షాకాలానికి 1 నెల ముందుగానే చేనుపై పలచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. వ్యర్థ పదార్థాలను చేనులో తోలిన తర్వాత అలాగే గాలికి వదిలివేయకుండా వెంటనే చేనులో కలియదున్నటం చాలా ముఖ్యం. పశువుల ఎరువులను కూడా దీనికై వాడుకోవచ్చు. తర్వాత నేల పొరపై గట్టిపడే సమస్య ఉండే కొన్ని భూములు ఉంటాయి. అధిక ఇనుము అల్యూమినియం ఆక్సైడ్ బంకమన్ను సిల్ట్ కలిపి 20-40% కన్నా ఎక్కువ భూముల్లో తొలకరి వర్షాల తరువాత అంటే ఎండ వలన నేల ఉపరితలం పెంకుకడుతుంది. అందువల్ల నీరు ఇంకుదల తగ్గి ప్రవాహ వేగం పెరగటం వల్ల నేల కోతకు గురి అవుతుంది. అంతేకాకుండా ఉపరితల గట్టి పొర వల్ల గింజ మొలకెత్తడం శాతం వేరు వేరు బుడిపెల అభివృద్ధి సన్నగిల్లిపోతుంది. సాధారణంగా తక్కువ సేంద్రియ పదార్థాలున్న ఎర్రనేలల్లో మట్టి పెళ్లలు బలహీనంగా ఉండటం వల్ల వర్షతాకిడికి ఈ సమస్య వస్తుంది. పశువుల ఎరువు లేదా మాగిన సేంద్రియ పదార్థాల వాడకం నేల పైపొర గట్టిపడకుండా చేస్తాయి. గింజ పెద్దగా ఉండే లేదంటే అధిక విత్తనం వాడే పంటలకు ఇది అంత ఇబ్బందికరం కాదు. వ్యవసాయ పదార్థాలతో మట్టిని కప్పటం వల్ల ఈ సమస్య రాకుండా చూడవచ్చు. ఇటువంటి నేలల్లో ఎకరానికి 16 టన్నుల ఇసుకను వెదజల్లి దుక్కి చేసుకుని మంచి ఫలితాలు మనం పొందవచ్చు. ఈ పద్ధతిని అనంతపురం జిల్లా ఎర్రనేలల్లో ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల నేలలోకి నీరు ఇంకే స్వభావం పెరుగుతుంది. నేల లోపల గట్టి పొరలు ఉండే నేలలు కొన్ని ఉంటాయి. ఉపరితలం నుండి 1 మీటర్ వెడల్పున గుంట త్రవ్వుతూ వెళ్లితే కొంత లోతున గట్టి పొరలు కనిపిస్తాయి. ఈ గట్టి పొరకు పైన కింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరలను మనం నిర్ధారించుకోవచ్చు. గట్టి పొర ఉన్న చోట చాకుకు గట్టిగా తగులుతుంది. పెద్ద ట్రాక్టర్తో లోతుగా దున్నే నాగళ్లతో లేదా సబ్ సాయిలర్ లేదా చెజిల్ నాగళ్లతో దున్ని ఈ సమస్యను పరిష్కరించవచ్చు. లోతు సాళ్లను 60 సెంటీమీటర్ల దూరంలో అడ్డంగా నిలువుగా 2 వైపులా తోలాలి. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు 20 టన్నుల జిప్సం కూడా వేస్తే 10-12% వరకు అధిక దిగుబడిని మనం పొందవచ్చు. ఈ లోతు దుక్కి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది.
మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్యలు గల భూములు కూడా కొన్ని ఉంటాయి.

0: మాగానిలో వరి తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయటం ఒక ప్రధాన సమస్య. వరి తర్వాత ఆరుతడి పంటలు వేయటానికి భూమిని దున్నగానే పెళ్ళలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు, మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగలతో దున్నిన తర్వాత ట్రాక్టర్తో నడిచే రోటవేటర్ లేదా పళ్ళ దంతెతో తేలికగా దున్నితే పెద్ద పెళ్ళలు పగిలి ఆరుతడి పంటకు అనువైన దుక్కి వస్తుంది. దీనివల్ల వేరుశెనగలో అధిక దిగుబడిని మనం సాధించవచ్చు. వరి కోసిన తరువాత వేసే ఇతర ఆరుతడి పంటలకు కూడా ఈ పద్ధతిలో దుక్కి చేయటం ఎంతో మంచిది. తీవ్ర వాలుగల భూములు కొన్ని ఉంటాయి. నేల కోత అధికంగా ఉండటమే కాకుండా భూసారం తగ్గటంతో పాటు నేల నీటి నిల్వశక్తి తగ్గి బెట్ట పరిస్థితులను వేగంగా వచ్చి పంట దిగుబడిని తగ్గిస్తుంది. ఇది మెట్ట ప్రాంతాల్లో తీవ్ర సమస్య. 3-4% వరకు వాలు ఉన్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూరు సేద్యం చేయటం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను మనం గణనీయంగా పెంచవచ్చు. కాంటూరు సేద్యానికి వీలు కలిగించేందుకు వాలుకు అడ్డంగా ప్రతి మీటర్ నిలువుకు 50 నుండి 100 అడుగుల దూరంలో కాంటూరు కీలైన్లను అంటే ఆధార రేఖలను ఏర్పాటు చేయాలి. దీనికై చిన్న గట్టును మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై చెట్లను పెంచుకోవచ్చు, రాళ్లను కూడా పేర్చవచ్చు. పైరు వేసిన 3-4 వారాల తర్వాత పెద్ద నాగలితో ప్రతి 3.5 మీటర్ల లోతులో వర్షపు నీరు సంరక్షణకై వాలుకు అడ్డంగా కాంటూరు కీలైన్లను సమాంతరంగా లోతు నాగలి సాలును వేయాలి. పైరు వేసిన 20 రోజుల తరువాత పైరు సాలుకు అనుగుణంగా బోదెలు, కాల్వల నిర్మాణం కూడా వర్షపు నీటి సంరక్షణ సద్వినియోగానికి ఇది ఎంతో దోహదపడుతుంది. వీటి వల్ల మెట్ట పైర్ల దిగుబడి 20-25% వరకు పెరుగుతుంది. వాలు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు సమతల గట్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ గట్లు వరద నీటి వేగాన్ని ఆపి నేలలో నీటి నిల్వను పెంచుతాయి. ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో పైరు బెట్టను దీర్ఘకాలం ఎదుర్కొనే వీలుంటుంది. వీటిని ఏర్పాటు చేసుకునేప్పుడు ప్రతి మీటరు నిలువుకు ఒక గట్టును మనం నిర్మించుకోవాలి. తేలికపాటి నేలల్లో వర్షపాతం 600 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ కాంటూరు గట్లు బాగా ఉపయోగపడతాయి. వార్షిక వర్షపాతం 600 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నా లేదా నీటిని వేగంగా పీల్చే గుణం తక్కువగా ఉంటే వాలు గట్లను మనం నిర్మించవచ్చు.
1: మీరు ఇంతవరకు రైతులకు సూచనలు విన్నారు. ఇప్పుడు విందాం మరొక చిత్రగీతం.

విన్న ఆ పాట భోగభాగ్యాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినది. ఈనాటి పంట సీమలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వింటారు వికసిత్ భారత్.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జె. శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: గౌరవనీయులు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో అనేక రైతు అభ్యున్నతి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి, అనేక విధాలుగా రైతుకు చేదుడు ఒదడుగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషకులకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అంతే ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పశువుల కోసం అమలు చేస్తున్నారు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను. అయితే ఇవాళ ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి గారు పశుపోషకులకు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి జరుగుమల్లి గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, ఈ పథకం యొక్క అమలు ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్తస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా

0: రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు ఓ, ఏ, సి, ఏషియా 1, ఎస్ఏటీ 1, ఎస్ఏటీ 2, ఎస్ఏటీ 3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు ఓ, ఏ, సి, ఏషియా 1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
1: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
0: చీలిన గిట్టెలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
1: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
0: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత, నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్టం నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు, మనుషుల బట్టలు, చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
1: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
0: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా ఉంటుంది. కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టెల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టెలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టెల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు, మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగ కట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు, తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెల్నెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్, అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీనివలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ను గ్లిజరిన్తో కలిపి ఈ పేస్ట్ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ

0: అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కాని బ్లీచింగ్ పౌడర్ కాని చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒక్కసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత త్రాగించవచ్చు.
1: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దాణా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
1: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: చికిత్స కంటే నివారణ మేలు కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. సంవత్సరంలో 2 సార్లు ప్రతి 6 నెలలకొకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1 ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజులు అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
1: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలలు పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి NADCP ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా, అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
1: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

చిత్రసీమ. ఈనాటి చిత్రసీమలో హిందీ నుండి తెలుగులోకి అనువాదం డబ్ అయిన సినిమాల పాటలు వింటారు. ముందుగా వినండి అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సంగీతం కె చక్రవర్తి, రచన దాశరథి.

చిత్రసీమలో తరువాత వినండి. మనుషులంతా ఒకటే చిత్రం నుండి ఎస్ రాజేశ్వరరావు స్వరాలకు కొసరాజు రచించిన గీతం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: ముత్యాలు వస్తావా? అడిగింది ఇస్తావా?
1: ఈనాటి చిత్రసీమలో హిందీ నుండి తెలుగులోకి అనువాదమైన సినిమా పాటలు వింటున్నారు. తరువాత వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం రామ్ లక్ష్మణ్, రచన రాజశ్రీ, చిత్రం ప్రేమ పావురాలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: చిత్రసీమలో తరువాత ప్రేమాలయం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం. సంగీతం రామ్ లక్ష్మణ్, సాహిత్యం వెన్నెల కంటి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: జతిన్ రలిత్ సంగీతంలో కెఎస్ చిత్ర పాడిన పాట విన్నాం. ఇప్పుడు సాహిత్యం వెన్నెలకంటి, చిత్రం ప్రేమించి పెళ్లాడుతా.

చిత్రసీమలో చివరిగా వినండి ప్రేమతో చిత్రం నుండి మనో స్వర్ణలత పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువ నాయకత్వం, ఫిట్నెస్, దేశ నిర్మాణంపై యువతతో చర్చించనున్నారు. యువ సంవాద్లోని కీలక అంశాలపై ప్రధాని మాట్లాడనున్నారు. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్పై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. మేరా యువ భారత్ మై భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలను ప్రోత్సహించడం వంటి వాటిపై ప్రసంగిస్తారు. భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రధానమంత్రి నషా ముక్తి యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాలను రూపుమాపడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతతో ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు తమ అనుభవాలు పంచుకోనున్నారు. భవిష్యత్ నిర్మాణానికి సూచనలు చేయనున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత పాలు పంచుకోవడం, బలమైన వికసిత్ భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేయటం ఖేలో ఇండియా డైలాగ్ ముఖ్య లక్ష్యం. కాగా యువత ఆకాంక్షలను జాతీయ అభివృద్ది అజెండాకు కేంద్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తి గల దేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడాలోని టొరంటోలో భారతీయ వ్యాపార వర్గాల ప్రముఖ సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ పరివర్తన నిర్మాణాత్మకమైనదని, వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతోన్న మధ్యతరగతి, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పోషిస్తున్న పాత్రను ఆర్థిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. చెల్లింపుల రంగంలోనే కాకుండా తదుపరి తరం డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దటంలో కూడా కెనడియన్ బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, నియంత్రణ సంస్థలతో సహకరించుకోవడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కెనడాలోని ప్రవాస భారతీయులు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వారధిగా పనిచేస్తున్నారని సీతారామన్ వివరిస్తూ,
1: ఇండియా కెనడా బైలాటరల్ రిలేషన్స్ హావ్ సీన్ ఎ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్ underpinned by our shared values of democracy and pluralism and expanding economic engagement and the strength of our people to people ties. It is in the truest sense a strategic bridge between two vibrant democracies and two innovative

0: driven economies. On the sidelines of the G7 summit in June 2025, Prime Ministers Narendra Modi and Shri Mark Carney.
1: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్కు భారతదేశం అండగా ఉంటుందని, సాధ్యమైనంత మేరకు మానవతా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. అలాగే సహాయక పునరావాస చర్యల విషయంలో భారత బృందాలు నేపాల్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని తెలిపారు. కాగా ఈ ప్రకృతి విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు కాగా, అందులో 105 మంది భారతీయులు ఉన్నట్టు పేర్కొంది. గల్లంతైన భారత పౌరుల సమాచారం కోసం ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నెంబర్లు జారీ చేసింది. సహాయం కోసం 9785131687 9770970 హెల్ప్ నెంబర్లలో సంప్రదించాలని వెల్లడించింది. ఆచూకీ తెలియని భారత పౌరుల కోసం త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ ప్రభుత్వాధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. నేపాల్ ప్రభుత్వ సమన్వయంతో సహాయక పునరావాస ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా బీహార్లో గండక్ నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వరద సన్నద్ధతను ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరణ్, ముజఫర్పూర్, వైశాలి జిల్లాల్లో గండక్ నది పరీవాహక ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. అలాగే సీతామర్హి, షియాహార్ సహా ఇతర జిల్లాల మ్యాజిస్ట్రేట్లకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ చంపారణ్, వైశాలి జిల్లాల్లోని బగాహో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మోహరించగా, ముజఫర్పూర్లో మరో బృందాన్ని సిద్ధం చేసింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. బీహార్లో నెలకొన్నున్న వరద ముప్పు దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధలు దేశ పౌరులను ధర్మం, కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకునే విధంగా ప్రోత్సహిస్తాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈద్ మిలాద్ ఉన్నబీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓణం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళంకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. ఓణం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఓణం పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల్లో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు భావనలను మరింత బలోపేతం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాబోయే 2 రోజుల పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD శాస్త్రవేత్త సుప్రీత్

0: తెలియజేస్తూ.
1: అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా ఓవర్ సౌత్ ఉత్తరప్రదేశ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఈస్ట్ మధ్యప్రదేశ్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ మధ్యప్రదేశ్ విత్ ఐసోలేటెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ నార్త్ వెస్ట్ మధ్యప్రదేశ్ టుడే. అపార్ట్ ఫ్రమ్ దాట్ సబ్డ్యూడ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ వన్ వీక్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రేపు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులతో సహా 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
4: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
5: పరీక్షలకు సన్నద్ధం కావటం అంటే పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పట్టడం కాదు, ఆసక్తిగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్సాహంగా హాయిగా చదవటం. ఆ ఉత్సాహాన్ని మీలో పెంచుకోవటానికి ప్రతి సోమవారం సాయంత్రం యువవాణిలో ప్రసారమయ్యే ప్రజ్ఞ కార్యక్రమంలో భాగం కండి. మీ తెలివిని పరీక్షించుకోండి, ఇది మీ మెదడుకు మేతలా పనిచేస్తుంది. 3 రౌండ్స్ తో కొత్త కొత్త అంశాలతో 5:15 నుండి 5:50 వరకు ప్రజ్ఞ కార్యక్రమం సాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852-2441-97 లేదా 2441-19. రండి ప్రజ్ఞలో భాగం కండి, జ్ఞానాన్ని పెంచుకోండి.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్త

0: తుంగ తరంగం,
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
2: కొంతకాలం కొంతకాలం
0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: sharing your views.
1: Thank you. Thank you very much.
2: You were listening to a discussion on Pragati, Transforming Governance and Infrastructure Execution. The participants were Prafulla Ketkar, Political Analyst, and Anubha Rohatgi, Anchor. Spotlight.
3: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ. ఈనాటి చిత్రసీమలో 80-90 దశకాల్లో వచ్చిన పాటలు విందాం. ముందుగా వినండి ఎగిరే పావురమ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సునీత పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

చిత్రసీమల తరువాత విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళంలో జాలువారిని గీతం. సంగీతం కెవి మహాదేవన్, రచన ఆరుద్ర, చిత్రం పెళ్లి పుస్తకం.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత విన్నాం నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి రాజేష్ పాడిన పాట. సంగీతం శశిప్రీతం. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇప్పుడు ఎంఎం కీరవాణి స్వరాలకు భువనచంద్ర రచించిన పాట విందాం. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్రం అల్లరి ప్రియుడు.

80-90 దశకాల్లో వచ్చిన సాహిత్య ప్రధానమైన తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత పెళ్లి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళంలో జాలువారిన గీతం విందాం. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9:30 డాక్టర్ గారి సలహాలు లైవ్లో దంత సమస్యలపై శ్రోతల సమస్యలకు దంత వైద్య నిపుణురాలు ప్రియాంకాపాలెం గారు సమాధానాలిస్తారు. చిత్రసీమ వింటున్నారు, చివరిగా వినండి.

ఆకాశవాణి ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం వింటారు. శ్రీ మహదేవ లక్ష్మీనారాయణరాజుగారు మృదంగ సహకారం. కీరవాణి రాగాలాపన తానం సకల మంత్రాక్షర గుహే సరస్వతి సకల శుభదాయిని అనే పల్లవి. ఖండజాతి త్రిపుటతాళం రెండు కళల చక్రం పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదిలి

0: మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ మహదేవు లక్ష్మీనారాయణరాజు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ అలనాటి గీతాలు హిందోళ రాగంలో వచ్చిన తెలుగు ఆపాత మధురాలను ఈ చిత్రసీమలో విందాం. ముందుగా వినండి మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.
2: చిత్రసీమ అలనాటి గీతాల్లో హిందోళ రాగంలో వచ్చిన పాటలు వింటున్నారు. చివరిగా వినండి అనార్కలి చిత్రం నుండి ఘంటసాల జిక్కి వాడిన పాట. సంగీతం పి ఆదినారాయణరావు, సాహిత్యం సముద్రాల సీనియర్.

చిత్రసీమ వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

హిందుభాషాగారి ప్రయోగం ప్రసంగం వింటారు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. ఉదయం 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాడ్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డిస్ట్రిక్ట్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అధికారిణి హారిక గారు. 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీ మధురం మణి అయ్యర్ గారి గాత్రం వింటారు. 1:30 మహిళా భారతి, ఇందులో బ్రహ్మంగారి తత్వప్రభ 5వ భాగం ప్రసారమవుతుంది. అనంతరం లలిత గీతాలు వినవచ్చు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి, యువతీ యువకుల కార్యక్రమంలో ఉద్యోగ వార్తలు వింటారు. 6:30 పల్లె ప్రాంతాల్లో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం నక్షత్రకుని పాత్ర, శ్రీ జి వెంకటరమణ పాడిన పద్యాలు వినవచ్చు. 7:15 కిసాన్ వాణిలో వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఆకాశవాణి తిరుపతి సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం. 10:30 జానపద కథాగేయం, అర్ధనారీశ్వరం యక్షగానం వింటారు. గానం శ్రీ కె ఉదయకుమార్ బృందం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, నిలయంలో సమయం 11:12. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారంతో ప్రారంభం. అంతవరకు సెలవు, శుభరాత్రి, జై హింద్.

అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ప్రభాత ప్రసారంతో ప్రారంభం. అంతవరకు సెలవు, శుభరాత్రి, జై హింద్.